ఆకాశాయ నమః కపాలినే నమః నీలలోహితాయ నమః ధ్యానాహారాయ నమః అపరిచ్ఛేద్యాయ నమః గౌరీభర్త్రే నమః గణేశ్వరాయ నమః అష్టమూర్తయే నమః విశ్వమూర్తయే నమః త్రివర్గాయ నమః స్వర్గసాధనాయ నమః జ్ఞానగమ్యాయ నమః దృఢప్రజ్ఞాయ నమః దేవదేవాయ నమః త్రిలోచనాయ నమః వామదేవాయ నమః మహాదేవాయ నమః పటవే నమః పరివృడాయ నమః దృఢాయ నమః విశ్వరూపాయ నమః విరూపాక్షాయ నమః వాగీశాయ నమః శృతిమంత్రగాయ నమః సర్వప్రణవసంవాదినే నమః వృషాంకాయ నమః వృషవాహనాయ నమః ఈశాయ నమః పినాకినే నమః ఖట్వాంగినే నమః చిత్రవేషాయ నమః చిరంతనాయ నమః మనోమయాయ నమః మహాయోగినే నమః స్థిరాయ నమః బ్రహ్మాండధూర్జటినే నమః కాలకాలాయ నమః కృత్తివాససే నమః సుభగాయ నమః ప్రణవాత్మకాయ నమః నాగచూడాయ నమః సుచక్షుష్యాయ నమః దుర్వాససే నమః పురశాసనాయ నమః దృగాయుధాయ నమః స్కందగురవే నమః పరమేష్ఠినే నమః పరాయణాయ నమః అనాదిమధ్యనిధనాయ నమః గిరీశాయ నమః

తపతయే నమః స్థితాయ నమః విజితాత్మనే నమః విధేయాత్మనే నమః భూతవాహనసారతయే నమః సగణాయ నమః గణకాయాయ నమః సుకీర్తయే నమః చిన్న సంశయాయ నమః కామదేవాయ నమః కామకాలాయ నమః భస్మోద్ధూళిత విగ్రహాయ నమః భస్మప్రియాయ నమః భస్మశా

శుద్ధయే నమః అధోక్షజాయ నమః అవ్యక్త లక్షణాయ నమః వ్యక్తాయ నమః వ్యక్తావ్యక్తాయ నమః విశాంపత్యే నమః వరశీలాయ నమః వరగుణాయ నమః గతాయ నమః గవ్యయణాయ నమః.

వైద్యాయ నమః వియద్గోప్త్రే నమః సప్తావరమునీశ్వరాయ నమః అనుత్తమాయ నమః దురాధర్షాయ నమః మధురాయ నమః

అనాకులాయ నమః నిరవధ్యపదోపాయాయ నమః విద్యారాశయే నమః అకృత్రిమాయ నమః ప్రశాంతబుద్ధయే నమః అక్షుద్రాయ నమః క్షుద్రఘ్నే నమః నిత్యసుందరాయ నమః ధ్యేయాయ నమః అగ్రధుర్యాయ నమః ధాత్రీషాయ నమః సాకల్యాయ నమః శర్వరీపతయే నమః పరమార్థగురవే నమః వ్యాపినే నమః శుచయే నమః ఆశ్రితవత్సలాయ నమః రసాయ నమః రసజ్ఞాయ నమః సారజ్ఞాయ నమః సర్వసత్వావలంబనాయ నమః ఇతి శ్రీ సౌరపురాణే విష్ణుచక్రప్రాప్తిహేతు

0: శివమయమైన సభా సదస్సుకు శవనయ్య నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీ రుద్ర నమక మంత్రాల్లో మూడవ అనువాకాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. రెండవ అనువాకంలో జగతాంపతయే జగత్పతి జగదీశ్వరుడు అయిన పరమేశ్వరుడు ఈ జగత్తులో ఒక్కొక్క దానియందు ఏ విధంగా తన పతిత్వాన్ని చూపిస్తూ ఉన్నాడనే దాన్ని పరిశీలించగా, మూడవ అనువాకంలో ఘోర రూపములైన చోర రూపాలలో పరమేశ్వరుడు పతిగా ఉన్నటువంటి వాడని, స్థాయూనాం పతయే నమః, స్థేనానాం పతయే నమః, తస్కరాణాం పతయే నమః, కులుంచానాం పతయే నమః, ఇలాగ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాం. ముష్ణతాం పతయే నమః, వీళ్ళందరూ దొంగలలో ఉన్న రకాలు అని వివరించి మొత్తంగా స్వామి ఏంటంటే పెద్ద దొంగ అని తేల్చాను నిన్న కూర్చొని. దొంగల నాయకుడు ఆయన అని ఇక్కడ పతయే అనే శబ్దంలో నాయకుడు అని చెప్పిన దాని యొక్క అంతరార్థం ఏంటి అంటే వారిని కూడా శాసించువాడు అనే విషయం మనం అందులోంచి తీసుకుంటే చోరాదులని నిగ్రహించగలిగేటువంటి ప్రభువు వంటి వాడు. ఒక ఊళ్ళో దొంగతనం జరిగింది. ఈ దొంగల్ని శిక్షిస్తాడు రాజు. నన్ను శిక్షించే అధికారం నీకేముంది అని దొంగ అడగడే, ఎందుకంటే నేను రాజుని గనక. ఎవరికి రాజువి? నాకు రాజువా అంటే నీకు కూడా నేనే రాజుని అంటాడా లేదా? చోరులకు కూడా ఆ దొంగే రాజు, కనుకనే ఆ రాజు వేసిన శిక్షని చోరుడు అంగీకరించవలసిందే. ఆ కారణం చేత ఈ జగత్తులో అందరికీ ప్రభు అయినట్లు దొంగలకు కూడా ఆయన ప్రభు. అది మనం తెలుసుకుంటే ఈ దొంగలు అనే వాళ్ళని నిగ్రహించగలడు. ఎలా నిగ్రహిస్తాడు? సర్వబుద్ధి శాసకుడు పరమేశ్వరుడు, సర్వబుద్ధులని శాసించేటటువంటి వాడు గనక. ఇప్పుడు మనం లోకంలో నానా యాత్రలు పడుతూ ఉంటాం కడుపు నింపుకోవడానికి. వాడిని వెళ్ళి పొగడాలి, వీడిని వెళ్ళి పొగడాలి, కాబట్టి ఉదయం ఈశ్వరుడు ఆరాధన చేసుకోరా అంటే నాకు టైం లేదండి, ఫలానా వాడు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం స్తోత్రం చేయాలని. ఆ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడే కూర్చుని అది భగవంతుడికి స్తోత్రం చేస్తే వాడు మన ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇవ్వాల్సింది ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే సర్వబుద్ధి శాసకుడు ఆ పరమేశ్వరుడు. అందుకే సృష్టిలో ఈశ్వరారాధన కోసం ఏ పనినైనా వాయిదా వేయచ్చు, కానీ మిగిలిన పనుల కోసం ఈశ్వరారాధన మాత్రం వాయిదా వేయరాదు. ఇది విషయం. సర్వబుద్ధి శాసకుడైన ఆ పరమేశ్వరుడు నీ మీదకి కత్తి ఎత్తే వాడిని కూడా ఆ కత్తి కింద పెట్టి కాళ్ళ మీద పడి దండం పెట్టేటట్లు చేయగలడు. వాడు బుద్ధిలో కూడా ఆయన ఉన్నాడు గనక. ఆ కారణం చేతనే ఇక్కడ దొంగల నాయకుడైన రుద్రుడికి కూడా నమస్కరిస్తున్నామంటే సృష్టిలో మనం చూస్తున్న ఘోరమును అఘోరమును శాసించేవాడు పాత్రం ఒక్కడే శివుడే. అందుకే ఘోరమును మనల్ని బాధించకుండాను, అఘోరమును మనకు ఆనందం కలిగించేటట్లుగాను మార్చగలిగే శక్తి ఆయనకే ఉన్నది. అంతెందుకండి, మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు కుక్క మీద వచ్చి పడింది అనుకోండి భయపడతాం మనం. భయపడితే వెనకాల నుంచి ఏ టామీలారా అన్న పిలుపు వింటే ముందు ధైర్యం మనకి, ఎందుకంటే ఆ కుక్కకి ప్రతి ఒక్కడు లోపల నుంచి వస్తున్నాడు. ఇప్పుడు అమ్మయ్యా గేట్ దగ్గర నిలబడొచ్చు మనం, లేకపోతే పారిపోవడమే. ఆయన వచ్చి పట్టుకుని లాగి కడతాడు. ఆ కుక్క ఆయన మాట విని కట్టుబడింది, అదే పట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తే వస్తుందా? అదే విధంగా మనం అయితే దాన్ని ఎందుకు పెట్టుకున్నాడు? దాన్ని ఈ రక్షణ కోసం అక్కడ పెట్టబడినది. అలాగే ఈ వ్యవస్థలో కూడా ప్రతి దానిని ఆయన శాసించగలడు. అందుకు ఆయన కానీ పక్కనుంటే ఘోరం కూడా అఘోరమైపోతుంది. కాటు వేస్తుందేమో భయపడి పారిపోయే పాము ఆయన మెడలో ఉండగా చూస్తే నమస్కారం పెడుతున్నాం, ధైర్యంగా ఆయన దగ్గర కూర్చుంటున్నాం. అందుకు ఘోరము అఘోరము కూడా ఈశ్వరునివే అని తెలియగలిగేవాడు దేనికి భయపడడు. అది ఆ అభయం కల్పించడానికే రుద్రం మనకి పాఠం నేర్పుతున్నది ఇక్కడ. అలాంటి ఆ పరమేశ్వరుడు నిజంగా దొంగగా అనుగ్రహించమని మనం ప్రార్థించాలి. ఏ స్థాయిలోనైనా, ఇప్పుడు నేను మీకు వివరించిన స్థాయి అంతా లౌకిక ప్రయోజనాలను నెరవేర్చే స్థాయి. ఈ స్థాయిలో కూడా ఈశ్వరుణ్ణే ఉపాసించాలి. ఆధ్యాత్మికంగా మనం ఆలోచించగలిగితే అసలు పెద్ద దొంగ అని తెలుసుకుంటే దొంగ ఏం చేస్తాడు? వీలైనంత దోచుకుంటాడు. ఇంకా ఏవైనా దాచేవా అని అడిగి మరీ దోచుకుంటాడు, అవునా లేదా? అన్నీ దోచుకుని తనని మాత్రం ఎవడైతే మిగులుస్తాడో వాడే గొప్ప దొంగ అండి. ఇంకా ఏదైనా మిగిల్చాడంటే వాడు పెద్ద దొంగ కాదు. అందుకు దొంగ అంటే ఏమిటో నిన్న నిర్వచనం చెప్తూ నీది కానిది నీ దగ్గర ఉంటే ఆయన తీసేస్తాడన్నాం. నీది కానిదంటే ఆత్మేయతరము. ఆత్మేయతరమైనటువంటి ఏ అజ్ఞానమంతా పేరుకుపోయి మన చుట్టూ బరువు లేపి అసలు మనమేమిటో మర్చిపోయే స్థితికి వచ్చేసిందో, అదేవిధంగా ఈ ఆత్మేయతరములైన అజ్ఞానములన్నీ తొలగించి కేవలము అతడిని మాత్రమే మిగిల్చి, అతడిని మాత్రమే మిగిల్చినప్పుడు అప్పుడు అతడికి తెలుస్తుంది రెండు లేదని, మిగిలింది నువ్వు ఒక్కడవే అని.
1: ఇదే దొంగలందరిని ఏలే దొర ఇతడు పెద్ద దొంగ, ఏమి మిగులకుండా దోచి ఇతడే మిగులు దొంగ. అది విశేషం. ఏమి మిగలకుండా ఆయన ఒక్కడే మిగులుతాడు. ప్రళయకాలంలో కూడా అదే చేస్తున్నాడు, మొత్తం తీసేస్తాడట. ఆయన ఒక్కడు మాత్రం ఉంటాడు, శాశ్వతుడైనటువంటి వాడు. అందుకు అటువంటి దొంగ ఆ శాశ్వతత్వాన్ని ఇవ్వగలిగేవాడు ఆయన ఒక్కడే. గనుక ఆ హరిని హరుణ్ణి, ఆ చోరుణ్ణి మహాచోరుణ్ణి మనం ఆశ్రయించుతూ ఉన్నాం. అటు తర్వాత ఆ ఘోర రూపములతో శిక్షించేటప్పుడు ఆయుధములు ప్రయోగించే వాళ్ళని వర్ణిస్తూ ఇషుమద్భ్యో ధన్వా విభ్యశ్చవో నమః, ఆతన్వానేభ్య ప్రతి దధానేభ్యశ్చవో నమః, నమ ఆయచ్ఛద్భ్యో విసృజిభ్యశ్చవో నమః, నమోస్యద్భ్యో విద్యద్భ్యశ్చవో నమః. ఈ మంత్రములు ఏం చెప్తున్నాయంటే మనకి పరమేశ్వరుడు ఆయుధాలు ప్రయోగించుతున్న తీరుని చెప్తాయి. మనం ఈ మంత్రాన్ని భావన చేస్తూ ఉంటే ఈశ్వరుని యొక్క ఒక స్వరూపం వస్తుంది. అది త్రిపురాసురాది రాక్షసుల మీద స్వామి ధనస్సు ఎక్కుపెట్టినప్పుడు ఎలా ఎక్కుపెడుతున్నాడు అనే సొగసుగా మనం దర్శించవచ్చు. ఇషుమద్భ్యో ధన్వా విభ్యశ్చవో నమః. ఇషువులు అంటే బాణములు, అవి పట్టుకున్నాడు, ధనస్సు పట్టుకున్నాడు. ఆ రెట్టి పట్టుకున్న తర్వాత ఏం చేశాడు? ఆతాన్వానేభ్య ప్రతిదధానేభ్య అంటే ఆతన్వానేభ్య అంటే ధనస్సుని అమర్చుతున్నటువంటి వాడు ఆ ధనస్సుకి అల్లెత్రాటిని బిగిస్తున్నట్ట. ఆయన దేన్ని బిగిస్తున్నాడు మనం ఆలోచిస్తే, ఆ వాసుకి అనేటటువంటి నారిని మేరు పర్వతానికి బిగిస్తున్నటువంటి వాడు. తర్వాత ప్రతిదధానేభ్యశ్చ, ఆ ధనుస్సుకి నారిని బిగించిన తర్వాత బిగించేది బాణం, బాణాన్ని సంధిస్తున్నటువంటి వారు. అటుపై ఏం చేస్తున్నాడు? ఆయచ్ఛద్భ్యః అంటే అల్లెత్రాటిని లాగువాడు ఆ రూపంలో ఉన్నటువంటి వారు. విసృజద్భ్యః అలా లాగి బాణాన్ని విడిచిపెట్టేటటువంటి వారు. ఆ విడిచిపెట్టినటువంటి బాణం ఏదో ప్రయోగించాడండి పాప, ఆయన ప్రయత్నం ఆయన చేశాడండి, కానీ వెళ్లాల్సిన చోటుకి వెళ్ళలేదండి అని ఉండదు ఈశ్వరుడి విషయంలో. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళుతుంది లక్ష్యాన్ని. అందుకే నమోస్యద్భ్యో, లక్ష్యమును ఉద్దేశించి వెళ్ళినటువంటి బాణం అలా పయనింపజేసేటటువంటి వాడు. విద్యభ్యశ్చ, అలా వెళ్ళినటువంటి బాణాన్ని ఆ లక్ష్యములో గుచ్చుకుని తన పని తాను చేసేటట్లు చేయించేవాడు. ఈ మొత్తం ఈ ఆర్డర్ చూడండి ఇక్కడ ఎంత చక్కగా. అల్లెత్రాటిని బిగించడం, ధనస్సుని బాణాన్ని సంధించడం, చెవి వరకు లాగడం, విడిచిపెట్టడం, అది లక్ష్యానికి వెళ్ళడం, గుచ్చుకోవడం, ఈ క్రమాలంకారం అంటారు దీన్ని. ఆ క్రమంగా జరిగిన పని ఇది. మామూలుగా ప్రయోగించినటువంటి ఒక మహాయోధని వర్ణించడం మాత్రమే కాదు, ఒక కార్యానికున్న అవస్థలన్నీ ఇలా ఉంటాయి. ఒక పని నెరవేరింది అంటే వాడు గురి తప్పుడండి అంటాం. మామూలుగా లోకంలో కూడా మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక పని సాధించాడంటే వాడు అనుకున్న సాధిస్తాడండి, వాడు గురి తప్పడు అన్నాం. గురి తప్పక ముందు అవస్థలు ఎన్నుంటాయి, దాన్ని ఏర్పాటు చేయడం, దానికి తగ్గటివన్నీ సమకూర్చుకోవడం, శక్తి ఎన్ని రకాలుగా పనిచేయాలో చూడండి. దాన్ని ముందు వంచగలిగే శక్తి ఉండాలి, సంధించగలగాలి, దాని మీద ఆ బాణాన్ని పెట్టి లాగే శక్తి ఉండాలి, లాగిన దాన్ని లక్ష్యంపై దృష్టి ఉంచాలి. ఇన్ని ఏకకాలంలో పనిచేస్తే కార్యసిద్ధి అనేది జరుగుతుంది. అలాగే ప్రతి కార్యానికి కూడా సంకల్పం నుంచి ఫలము వరకు కూడా సమర్థత అనేది పనిచేస్తూ ఉండాలి. కొందరికి పాపం సంకల్ప స్థాయిలోనే సమర్థత ఆగిపోతూ ఉంటుంది. ఓహ్ అది చేయించండి, ఇది చేయించండి, ఇది ఎన్ని చెప్తాడో అలా వదిలేస్తే. కొందరు సంకల్ప స్థాయిలో ఆగిపోతుంది, కొందరికి ప్రారంభ స్థాయిలో ఆగిపోతుంది, కొందరికి క్రియాస్థానంలో ఆగిపోతుంది, కొందరికి ఫలస్థానంలో ఆగిపోతుంది. కానీ పరమేశ్వరుడు అలా కాదు, సంకల్ప స్థాయి మొదలు ఫలస్థాయి వరకు సర్వ సమర్థత ఈశ్వరత్వం ఉంటే అది ఇక్కడ చెప్పబడుతున్నది. ఆ సంకల్పాన్ని ఆయన ఇచ్చాజ్ఞాన క్రియాత్మకంగా వ్యక్తం చేసి జగద్రూపంగా ఫలవంతం చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించగలడు. లక్ష్య శుద్ధి, లక్ష్య సిద్ధి అని ప్రతి కార్యానికి ఉండేటువంటి విషయం. లక్ష్య శుద్ధి అంటే క్లారిటీ అనేటువంటిది, దేన్ని సాధించాలి అనే క్లారిటీ ఉండాలి. కొందరు పాపం అలా వెళ్ళిపోతూ ఉంటుంది, గుడ్డెద్దు చేలో పడ్డట్టు, ఏ పని చేసినా అంతే, ఎందుకు చేస్తున్నావు, దీని ప్రయోజనం ఏమిటి అనే శుద్ధి, క్లారిటీ ఉండాలి, క్లారిటీ ఆఫ్ విజన్. అటు తర్వాత దాన్ని సాధించగలగడం, అచీవ్మెంట్. అందుకే లక్ష్య శుద్ధి, లక్ష్య సిద్ధి. ఈ లక్ష్య శుద్ధి, లక్ష్య సిద్ధికి అనుగుణంగా ఇవన్నీ సజ్జీకృతం కావాలి. ఇది ఒక కార్యం యొక్క పూర్ణ స్వరూపం ఈ మంత్రముల్లో వివరించబడింది. అందుకే రుద్రంలో ఈ మంత్ర ప్రయోగం చేసినప్పుడు కార్యసిద్ధిని సంపూర్ణ చేయగలిగేటువంటి శక్తి దీనిలో ఉన్నది. అదేవిధంగా కొందరు యోగపరమైన వ్యాఖ్యానాన్ని కూడా దీనికి అందజేశారు. మనం ముందే చెప్పుకున్నాం, రుద్రానికి రకరకాల వ్యాఖ్యానాలు చెప్పాలంటే ఒక సంవత్సరం కనీసం కావాలి, ఏవి కల్పితాలు కావు.
0: అన్ని ఉన్నాయి ఇందులో. అది మన యొక్క బుద్ధి వైదగ్ధ్యం అనుకోవద్దు, మన బుద్ధి చమత్కారం అనుకోవద్దు. వేదం చేసిన చమత్కారం, వేదం ఒక మంత్రంలో అలా దట్టించుతుంది, అన్నింటినీ దట్టించుతుంది. నువ్వు ఏ స్థాయిలోకి వెళ్ళినా ఆ మంత్రమే. ఇహానికి కావాల్సిన అన్నం కావాలండి, ఇదే మంత్రం. కాదండి యోగంకి ఇంకేదైనా చెప్పండి, అయితే ఇదే. కాదండి ముక్తికి ఏదైనా చెప్పండి, అయితే ఇదే అంటారు. దేనికైనా ఇదే. అందుకు ఇన్ని అర్థాలు దీంట్లోంచి రావడానికి కారణం, యోగానికి కూడా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అనుసంధానించి మేరువు అనేటటువంటి ఏ వెన్నుదండ ఉన్నదో దానిని ఈ ప్రణవ సాధనతో సంధించడం, దాన్ని పరమాత్మయందు లక్ష్యాన్ని సమకూర్చడం, ఈ క్రియ అంతా ఇందులో చెప్పబడినట్లుగా యోగపరమైన వ్యాఖ్యాన్ని ఇచ్చిన వారు ఉన్నారు. అసలు త్రిపురాసుర సంహారం, రుద్రుని యొక్క ధనస్సు, ఇవన్నీ వీటికే సంకేతం. అందుకే మేరు ధనువు, మేరు అంటే ఏదో కాదు, మన వెన్నుదండమే మేరువు. ప్రణవ ధనుహు అన్నారు, ప్రణవమే ధనుస్సు అన్నారు. ప్రణవం అంటే ఆ మేరువును అనుసంధానించి ఓంకారనాదానుసంధానం చేసినప్పుడు అది ప్రణవ ధనువు అయింది. అదే అందుకే ప్రణవమే పరమేశ్వరునికి ధనువు అని వివరించారు. ఇలాగ వేదం చెప్పిన మాటలతోనే ఈ మంత్రాలకు మనం అనేకములైన అర్థములు చెప్పినప్పుడు యోగాదుల్ని సిద్ధింపజేసేటువంటి వాడు, సర్వ కార్యములను వివిధ స్థాయిలలో సిద్ధింపజేసేవాడు పరమేశ్వరుడు. అంటే సంకల్పానికి కావలసిన సమర్థత, జ్ఞానానికి కావలసిన సమర్థత, క్రియకి కావలసిన సమర్థత, ఫలానికి కావలసిన సమర్థత, అన్నీ చేయగలిగేవాడు ఆ పరమేశ్వరుడే. ప్రతి స్థాయిలో కూడా ఈశత్వం ఉండాలి. ఈశత్వం అంటే సమర్థత. ఆ సమర్థత ఆయన నుంచే రావాలి, అందుకే ఈశ్వరుడు అని. ఇది ఏ చిన్నపాటి కార్యానికైనా ఉండవలసిందే. ప్రతి చిన్న పనికి కూడా ఇన్ని సహకరించాలి, ఇన్ని సమకూర్చేటటువంటి ఈశ్వర చైతన్యాన్ని ఇంత అందంగా వర్ణించి మనకు చూపించారు. అటు తర్వాత మనలో ప్రసరించే చైతన్యం ఎలా ఉంటుందని, ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః, స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః, తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవో నమః. ఇవి పడుకున్న వాళ్ళు, కూర్చున్న వాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళు, వీళ్ళందరూ రుద్రస్వరూపులే. అయితే మనకిప్పుడు కూర్చొని వింటున్న వాళ్లే కనిపిస్తే బాగుంటుంది, స్వపద్భ్యో కనిపించకుండా. సరే అన్ని చోట్ల ఉంటాయి ఇవి. అన్ని రూపముల్లో ఉన్న రుద్రులకి నమస్కారము అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఈ మూమెంట్స్ కేవలం బయట ఉన్న వాళ్లలోనే కాక ఈ అంటున్న వాడిలోనే ఉన్నాయి. ఈ అవస్థలన్నీ కూడా, నిద్రపోయే అవస్థ, జాగ్రత్త పొందే అవస్థ, కూర్చున్న అవస్థ, నడిచే అవస్థ, ఇన్ని అవస్థలుగా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి చైతన్య విశేషం చేత ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ సమర్థత కూడా ఈశత్వమే. అందుకే పరమేశ్వరుడు, పరమమైన సమర్థ స్వరూపుడు ఇన్ని రూపములుగా మనలో తన సమర్థతని చూపిస్తున్నాడు. ప్రతిదానికి సమర్థత ఉండాలి. బుద్ధికి సమర్థత ఉండాలి, ఇంద్రియాలకు సమర్థత ఉండాలి. ఆ ఇంద్రియాల్లో వేళ్లకి, కీళ్లకి, నరాలకి, ఆపాద మస్తకం సమర్థత ఉండాలి. ఇందులో దేన్ని సమర్థత లోపించినా ప్రమాదమే. అందుకు ఈ రుద్ర మంత్రానుష్ఠానం వల్ల, రుద్ర అంటే ప్రాణశక్తి స్వరూపుడు అని మొదటి రోజు చెప్పుకున్నాం. ఈ ప్రాణశక్తి శరీరం అంతా ప్రసరించి సరిగ్గా పనిచేయాలంటే ప్రాణావావ రుద్రాహ, ప్రాణములే రుద్రుడు. 10 వాయువులు ప్రాణవాయువులు, 11వది అయినటువంటి ఆత్మతత్వం, ఇవి కలిపి 11 రుద్రులు. వీరు సహకరిస్తేనే శరీరంలో ఇవన్నీ ప్రసరిస్తున్నాయి. ఆపాదతల మస్తకము చైతన్యం ఉన్నటువంటిది ఈ కారణం చేతనని చెప్పుకున్నాం. కనుక ఇన్ని మూమెంట్స్ పరిశీలిస్తే మనకు మించిన డాన్సర్ లేదనుకున్నాం. ఇంత డాన్స్ చేయించేవాడు ఎవడు అంటే సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః. పరమేశ్వరుడు యొక్క సర్వక్షేత్రముల స్వరూపాలు, సర్వరూపములు, సర్వ అవతారములు కూడా రుద్రంలో ఉన్నాయి. రుద్రంలో ఉన్న మంత్రముల్లోంచే ఈశ్వర స్వరూపాలన్నీ మనకు గోచరిస్తున్నాయి. అందుకే ఒకరు అన్నారు, ఏమండి నటరాజు నటరాజు శివుడు అంటారే, దానికి వేదముల్లో ఉన్నదా? స్పష్టంగా ఉంది. అది ఇక్కడ ఈ మంత్రముల్లో శివుని యొక్క నటరాజ స్వరూపాన్ని వర్ణించి చూపిస్తున్నాడు. మొత్తం నాట్యంలో కూడా చూపించే భంగిమలన్నీ ఈ మూమెంట్సే, ఈ కదలికల్లోంచే చూపిస్తున్నాడు. అలా పరమేశ్వరుడు విశ్వం అంతా కూడాను నిరంతరం వ్యాపించి కృష్ణవీతాయ ధావతే అనే చైతన్య స్వరూపుడై ఉన్న కారణంగా ప్రతి అణువులో సాగేటువంటి చైతన్య నర్తనమే నటరాజ స్వరూపం. ఇది మనం ఒకప్పుడు విస్తృతంగా వ్యాఖ్యానించుకున్నాం. ఈ నటరాజ తత్వం గురించే పాశ్చాత్యులు ఆకర్షితులై దీనిలోనే మొత్తం కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటి స్వరూపం ఆవిష్కరింపబడింది. కేవలం నటరాజ తత్వంలోనే పాశ్చాత్యులు చెప్తే వాళ్ళు కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ శివ అని రాయడం మొదలుపెట్టిన తర్వాత పాశ్చాత్యులందరూ కూడా భారతీయతకు సంకేతంగా నటరాజమూర్తిని ఉపయోగించడం మొదలుపెట్టారు. అందుకే మొత్తం ప్రపంచంలో నటరాజ విగ్రహం అనేక చోట్ల మనకు కనిపిస్తుంది. ఆ నటరాజ విగ్రహం సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః. ఇది చాలా గొప్ప మాట. పరమేశ్వరుడికి సభాపతి అని పేరు. ఈ సభాపతి అనే పేరు ద్రవిడ దేశంలో చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు తమిళనాడులో. కారణం ఏంటంటే చిదంబర క్షేత్రం. తమిళమా ఆంధ్రాయ అనేది తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్ర విభజనతో వచ్చింది కానీ మన అంతటిదే ఒకటే భారతదేశం. చిదంబర క్షేత్ర వాసుడైన పరమేశ్వరుడు సభాపతి అని చెప్పబడుతున్నాడు. ఈ సభలు చిదంబరంలోనూ బోర్డు సభలు చెప్తారు. దేవసభ, కనకసభ, రాజసభ, చిత్సభ అని ప్రధానంగా నాలుగు సభలు అక్కడ చెప్పబడుతున్నాయి. ఇవి కాక రత్నసభ, ఇలాంటి సభలు మిగిలిన క్షేత్రాల్లో ఉన్నాయి. మధురైలో రత్నసభ ఉందిట, అక్కడ మధ్యాహ్నం పూట నాట్యం చేస్తారట పరమేశ్వరుడు. ఇదో విశేషం. ఇలాగ కొన్ని కొన్ని క్షేత్రముల్లో చెప్పబడ్డాయి. అలాగే త్యాగరాజ స్వామి వారు కొలువు తీరినటువంటి అంటే త్యాగేశ్వరుడు అనేటువంటి త్యాగరాజేశ్వర స్వామి ఉన్న పంచరథ క్షేత్రంలో స్వామివారు అక్కడ అజపా తాండవమూర్తిగా అక్కడ నాట్యం చేస్తున్నాడు. ఇలా వివిధ సభల్లో స్వామి నాట్యం చేస్తాడు. ఎవరైనా సరే డ్యాన్స్ అనేది ఎక్కడ పెడతారు? సభలోనే పెడతారు కదండి. సభలో పెట్టినప్పుడు అందరూ చూసి ఆ నాట్యాన్ని ఆనందిస్తూ ఉంటారు. అప్పుడు ఆ సభలో కూర్చున్న వాళ్ళందరూ ఏమవుతున్నారు? ఆ పరమేశ్వరుడితో తన్మయం చెందిపోతున్నారు. అక్కడ ఒక మహాచైతన్యమూర్తి అయిన శివుడు నాట్యం చేస్తుంటే ఆ నాట్యాన్ని చూసి ఆనందించే చైతన్యం ఏమైంది? మళ్ళీ ఆలోచించూడండి. ఇక్కడ ఆ చైతన్యం కూడా ఈశ్వరుడే. ప్రదర్శింపబడే వస్తువులోనే కాకుండా ఆ ప్రదర్శనని దర్శించేవాడిలోనూ ఆ ఈశ్వరుడే ఉన్నాడు. ఇదే తెలియాలి. ఇది ఈ విషయం మనకి ధూర్జటి గారు చాలా చక్కగా ఆవిష్కరిస్తారు. వాగర్థంబులు శ్రోతృవక్తలు జగద్వంద్యుండు అద్వైత విద్యాగోష్ఠిని పరికింప ఈశ్వరుడే కాదా? మత్ ప్రబంధాది పచ్చాగణ్యార్గుడు వేరొకండు కలడా అని రాస్తారు తన కాళహస్తి మహాత్మ్య అనే ప్రబంధానికి ప్రారంభంలో. వాగర్థంబులు శ్రోతృవక్తలు, వాక్కు అర్థం, వినేవాడు చెప్పేవాడు, వీళ్ళందరూ రెండుగా కనిపిస్తున్నప్పటికీ కూడా అద్వైత విద్యాగోష్ఠిని పరికింప ఈశ్వరుడే కాదా? ఈ రెండూ కూడా ఆలోచిస్తే ఒకడేనయ్యా అని చెప్పారు. అక్కడ ఉన్నవాడు వాడితో మనం పూర్తి ఆనందం ఎప్పుడు అనుభవించగలం? వాడు ఏదో ఏది ప్రదర్శిస్తున్నాడో అది పరిపూర్ణంగా మనలో అందినప్పుడే వాడు ఆనందంతో సమానంగా మనం పొందగలం. అప్పుడేమైంది? రెండు ఏకమైపోయాయి. అందుకు సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమః. సభలలో ఉన్నవాడు సభాపతులుగా ఉన్నటువంటి పరమేశ్వరునికి నమస్కారం. ఇక్కడ మీరు పరిశీలించినప్పుడు మనం ఎన్ని రకాల వ్యవస్థలు ఏర్పరచుకున్నా ఈ వ్యవస్థలన్నిటి మూల వ్యవస్థ ఈశ్వర వ్యవస్థ ఒకటి ఉంది విశ్వంలో. దాని యొక్క ప్రభావం చేతే మానవుల బుద్ధులు పనిచేస్తూ ఉంటాయి. మంచి మేడ కట్టాడు, అద్భుతమైన బిల్డింగ్ కట్టాడు, చూడ్డానికి చాలామంది వెళుతూ ఉంటారు. కానీ ఈ అద్భుతమైన ఇంజనీరింగ్ స్కిల్ అనేటటువంటిది మనుషులు మనం చూసాం చాలా గొప్పగా ఉంది అంటున్నాం. అంటే మనుషులం కనుక మనుషుల ఇంజనీరింగ్ స్కిల్ని మెచ్చుకుంటున్నాం. కానీ మనకు చూడడం చేతనైతే ఒక సాలెగూడు చేసే ఇంజనీరింగ్ స్కిల్ చూడండి, ఒక గిజిగాని గూడు దానిలో ఉన్న ఇంజనీరింగ్ స్కిల్ చూడండి. ఆ ఇంజనీరింగ్ స్కిల్ ఎవరికైనా ఉందా ఆలోచించండి. అంటే సృష్టిలో ప్రతిభ మేధ మనసొత్తే అనుకుంటున్నాం, మనల్ని మించి ఒక చిన్న కీటకం ఉంది. ఇంకా బయట రాళ్ళు సిమ్మెంటు మనకు అవసరం, అది కేవలం నోటి నుంచి వచ్చే దారంతోనే ఎంత గట్టిదైనా అల్లుతుంది. ఎక్కడెక్కడో ఉన్న చిన్న చిన్న గడ్డి ముక్కల్ని తీసుకొచ్చి ఆ గిజగాని గూడు అంతుపట్టని విధంగా అల్లి అందులో కూర్చుని అది ఎంత చేసింది. కనుక స్కిల్ అనేటటువంటిది విశ్వాన్ని పరిశీలించితే అన్ని చోట్ల కనిపిస్తుంది. ఈ స్కిల్స్ని చూస్తే ఇన్ని స్కిల్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చాయో వాడెంత స్కిల్ఫుల్ మ్యానో అర్థమవుతుంది. శక్తి, ఆ స్కిల్ నైపుణ్యములన్నిటికీ శక్తిమంతుడే ఆ పరమేశ్వరుడే హేతువు. అందుకు విశ్వంలో ఉన్న ఈ ఈశ్వర వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ నుంచే మనకు ఏదైనా భావం వస్తుంది. సభలు పెట్టాలి అనే ఆలోచన మనకు ఎందుకు వచ్చింది? ఇవన్నీ మనం చింతన చేయాలి. అంటే ఈశ్వర చైతన్యమే మనలో ఉంది కనుక ఆ వ్యవస్థలో ఉన్న బుద్ధులే మనకు పుడుతూ ఉంటాయి. అలాగే చేస్తూ ఉంటాం. మన స్థాయిలో మనం చిన్నపిల్లలు చూడండి వంట వండుకుంటున్నామని వంట వండుకుంటుంటారు. అంటే వాళ్ళలో అప్పుడే వంట వండే నేచరు, కలిసి తినే నేచర్ ఇవన్నీ వచ్చేసాయి. అది వాడు ఈ విధంగా ప్రదర్శిస్తున్నాడు, తర్వాత అది పెద్దగా బయటపడుతుంది. ఆ విధంగా ఇసుగూళ్ళు కట్టుకోవడం ఇవి ఎవరి స్థాయిలో వాడు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఈశ్వర వ్యవస్థని మన నుంచి ప్రదర్శిస్తూ ఉంటాం. ఇది కొంచెం తాత్వికంగాను కొంచెం వైజ్ఞానికంగా ఆలోచిస్తే మనకు అర్థమయ్యేటటువంటి విషయం. అలాగే సభలు ఏర్పరచడం, ఆ సభల్లో ఒక పతి ఉండడం, ఇవి ఆలోచిస్తే సభ అంటే ఏమిటి, సభాపతి అంటే ఏమిటో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. దాన్ని ఒక్కసారి చిదంబర క్షేత్రానికి వెళదాం. ఇక్కడే ఆవిష్కరించబడుతుంది. చిదంబర క్షేత్రం గురించి చెప్తూ మనకి శాస్త్రముల్లో కైవల్య పట్టణాల్లో ఒకటిగా చిదంబరాన్ని చెప్పారు. దానికి వ్యాఘ్రపురం అని, పుండరీకపురం అని పేరు. పుండరీకం అంటే పద్మం. పృత్పుండరీకం విరజం విశుద్ధం అని ఉపనిషత్తే చెప్పింది కదా. హృదయ పుండరీకపురమే చిదంబరం. దానిలో ఏముందయ్యా అంటే ఏమీ లేదు. ఏమీ లేదని ఎలా అంటాం? చిత్ ఆకాశం, చిన్మయమైన ఆకాశం ఉన్నది. చిన్మయాకాశానికి మూలమైన సత్పదార్థం అందులో ఉంది. అతడే ఈ చిదాకాశాన్ని వ్యాప్తి చేసినటువంటి వాడైన నటరాజు. అది చిదంబరం. అది ఎక్కడున్నది? హృద్దేశే. ఆయన చెప్పుకున్నాడు, హృద్దేశే అర్జున తిష్ఠతి. ఈ చిదంబరం మనకు తెలియాలి అంటే ఆ లోపల దాకా వెళ్ళేటప్పుడు ఎన్నెన్ను బయట ఉన్నాయో స్టడీ చేయమన్నాడు. ఇవన్నీ సభలే. ఆఖరికి హృదయంలో ఉన్న ఆ చితాకాశ ఆవరణ కూడా సభే. దాన్ని చిత్సభ అని అన్నారు. అది విశేషం. మనం చిదంబర సభకు వెళ్ళినప్పుడు రాజసభ, కనకసభ, దేవసభ, చిత్సభ మొత్తం ఉన్నాయి. కనకసభ అంటే బంగారు సభ. అటు తర్వాత రాజసభ, రాజులందరూ కూర్చొని చూస్తారు అక్కడ పరమేశ్వరుడి నాట్యాన్ని. వాళ్ళ క్యూ అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్, డిఫరెంట్ ఆడియన్స్ కూర్చోవాలి కదా నాట్యం జరిగినప్పుడు. వాళ్ళలోని ఆ విధంగా ఉంటుంది. చక్కగా అలంకరించబడి కనకసభ ఉన్నది. తర్వాత రాజులందరూ కూర్చునేటువంటి చోటు. అటుపై దేవసభ, దేవతలందరూ దర్శించేది. అటుపై చిత్సభ, చిత్సభ లోపల నటరాజు. ఇది ఇవి ఎక్కడున్నాయి పరిశీలించితే భారతీయ క్షేత్ర నిర్మాణాలన్నీ కూడా ఇదం శరీరం కౌంతే ఆ క్షేత్రమిత్యభిధీయతే అని, ఈ క్షేత్రమునందు భాషించే ఈశ్వర చైతన్యాన్ని ఆవిష్కరించుకోవడానికి ఏర్పడినటువంటివి క్షేత్ర వ్యవస్థ అంతా కూడా. మొక్కుకుని ఆ మొక్కు ప్రకారం టిక్కెట్ కొనుక్కుని ఆ క్యూలో 10 మందిని తిట్టుకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొచ్చేసిన మనకు అర్థం కాదు క్షేత్రం అంటే. క్షేత్రాన్ని అధ్యయనం చేయాలి. అలా అధ్యయనం చేసిన వాళ్ళు చాలా గ్రంథాలు రాశారు. ఇటీవలే పాశ్చాత్యులు రాశారు. అది ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. ఒక ఆయన 1000 పేజీల గ్రంథం రాశాడు చిదంబరం మీద. ఎవరు రచించారా అని చూస్తే ఒక పాశ్చాత్యుడు ఆయన. అలాగే నటరాజ స్తుతిగా కుంచితాంఘ్రిం భజేహం అనక ప్రాచీన స్తుతి ఉన్నది. ఆ ప్రాచీన స్థుతి కుంచితాంఘ్రి అంటే శివుడు పాదాన్ని ఎత్తి కొంచెం వంచుతాడు ఆ నటరాజస్వామి. ఆ వంచిన పాదం చాలా గొప్పది. అది వామపాదం. అది ఆ పాదం కైవల్యదాయకం. అది అనుగ్రహం అనే కృత్యానికి సంకేతం. పరమేశ్వరుడు ఆ నటరాజమూర్తిగా ఉన్నప్పుడు ఆ డమరుకం సృష్టికి సంకేతమై, ఆ అభయహస్తం స్థితికి సంకేతమై, ఆ అగ్నిహస్తం సంహారానికి సంకేతమై, ఈ భూమికి ఆంచినటువంటి హస్తం తిరోధాన కృత్యానికి సంకేతమై, ఆ పైకి ఎత్తిన పాదం, భూమికి ఆంచిన పాదం తిరోధాన సంకేతమై, పైకి ఎత్తిన పాదం దాన్ని చూపే హస్తం, ఈ రెండు అనుగ్రహ కృత్యానికి సంకేతమని పంచకృత్యాలు నిర్వహించే పరమేశ్వరుడే నటరాజు స్వరూపమని వ్యాఖ్యానం చెప్పారు. అందుకే ఒక్క నటరాజమూర్తిని ధ్యానించితే పంచకృత్య నిర్వాహకుడైన పరమేశ్వరుడు పూర్ణంగా అందులో వ్యక్తమవుతున్నాడు. ఆయన ఒక అగ్నిమయమైన ఆవరణ మధ్యలో ఉంటాడు ఆ నటరాజు. దీని అర్థం ఏమిటంటే లింగమునందు ఉండేటువంటి చైతన్యం. మీరు లింగం చూస్తే ఏమి కదలట్లే, కదలకుండానే కనిపిస్తుంది. కదలకుండా కనిపించే లింగంలో కదులుతూ ఉన్నటువంటి వాడు. అందుకే తన్నైజతి తదైజతి, అది కదలట్లేదు కదులుతోంది అని చెప్పడంలో అంతరార్థం ఉంది. ప్రతి కదలని దానిలోనూ కదిలేవాడు ఒకడున్నాడు, ప్రతి కదిలే దానిలోనూ కదలని వాడు ఒకడున్నాడు. ఇది సృష్టి గురించి మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. కదులుతున్న చక్రంలో కూడా మధ్యలో కదలకుండా ఒకటి ఉంటుంది. అది కూడా కదిలిపోతే బండి నుంచి దూడు ఎప్పుడో పడిపోయేది. కనుక కదిలే దానిలో కదలకుండా ఒకటి ఉంటుంది, కదలని దానిలో కదిలేది ఒకటి ఉంటుంది. ప్రతి దానిలో కూడా ఆ కదిలేది ఉండడం వల్లనే పరిణామం అనేది కనిపిస్తూ ఉంటుంది, మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకే పరమేశ్వరుడు రెండు చైతన్యాలు. స్థాణువు ఆయనే, చైతన్య రూపుడై చలించేది ఆయనే. అందుకే కృత్స్నవీతాయ ధావతే సత్వనాంపతే నమః అని చెప్పుకున్న దాని అర్థం. ఆ మూమెంట్ ఏదుందో ఆ చైతన్యాన్ని నటరాజుగా చెప్పారు. ఇక్కడ మనం పరిశీలించినప్పుడు కనక సభ, కనకం అంటే బంగారం అని అర్థం. సువర్ణము అంటే శుద్ధి చేయబడినటువంటి పవిత్రమైనటువంటి బంగారం ఏదుందో అది. మన శరీరమే కనకసభ కావాలి, రాజసభ కావాలి, దేవసభ అయితే అప్పుడు చిత్సభేశుడు కనిపిస్తాడు మనకి. అది విశేషం. అది ఎలా కావాలంటే సువర్ణం తయారు చేయడానికి ఏం చేస్తాం మనం?
2: ఓం నమః శివాయ. You're listening to Shaivam.org Radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
3: ఇందులో మనకి మూడు జరుగుతాయి. ఒకటి ధ్యానము, రెండవది యోగము, మూడవది జపం. మూడు కలుస్తాయి. కానీ జపయోగం అనేది క్రమక్రమ స్థాయిల్లోకి మనం తీసుకువెళ్ళగలగాలి. ఆ మాటను ఇక్కడ అంటే ఈ వర్ణన ద్వారా మనకి ఆ యోగ విధానం వ్యాసదేవుడు చెప్పదలుచుకున్నాడు. అందుకే భారతీయ సంస్కృతిలో భక్తి, పూజ, ధ్యానము, తపస్సు అన్ని కలిసే ఉంటాయి, విడివిడి కావు. ఇది గ్రహించవలసింది. పూజలు అక్కర్లేదండి, ధ్యానం చేస్తే చాలంటాడు ఒకడు, ఇంకోటి ఏవి అక్కర్లేదండి, యోగా చేస్తే చాలంటాడు ఇంకొకడు, అసలు ఏవి అక్కర్లేదంటాడు మరొకడు, ఆత్మజ్ఞానం విచారణ చేసుకుంటే చాలని. ఇన్ని మాటలు వినగానే అసలు అన్ని వదిలేయడం బెటర్ అని మనకు అనిపిస్తుంది. కానీ అసలైన హైందవ ధర్మంలో ఒకదానికొకటి సహకారి, ఇది గుర్తుపెట్టుకుంటే సరే, ఒకదానికోటి సహకారి, ఒకటి ఇంకో దాంట్లో అన్ని పరిణతిని కలిగిస్తుంది. అందుకే ఇవన్నీ సాధకులకి చాలా పనికొస్తాయని నిన్నటి నుంచి మీకు సాధనాపరమైన అంశం చెప్పడం జరుగుతుంది. కనుకనే నాలికని ఎప్పుడైతే పెదవికి తగిలించి, అది దంతాలకు తగిలించి పట్టాడో ఇంకా నాలిక చలించదు, అప్పుడు కేవలం మంత్రం మాత్రం ఉచ్చారణ జరుగుతుంది. ఎలాగో ఏది ఉచ్చరిస్తుందని చెప్పండి అక్కడ, అది మధ్యమంలోంచి పశ్చంతులకి తీసుకెళ్తుందండి. మీరు నోటితో అంటే వైఖరి, మనస్సులోనే అనడం మొదలెడితే అది మధ్యమం, అది క్రమంగా పశ్చంతలోకి వెళ్ళి పరావాక్కులోకి తీసుకెళ్ళిపోతుంది. పరావాక్కులోకి వెళ్ళగలిగితే ఇంకేం కావాలి, ఇది పెద్ద అద్భుతమైనటువంటి యోగ ప్రక్రియ. కనుక జపం ద్వారా సిద్ధి ఎలా పొందవచ్చు అంటే ఇది. అలాంటి స్థితిలో ఉన్నారెవరు, వ్యాఘ్రపాద మహర్షి ఆ స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు భూమధ్య స్థానంలో ఆయన ఆ శ్రీమూలనాథ స్వామిని ధ్యానిస్తూ ఉన్నట్ట. కళ్యాణ లక్షణే దీర్ఘే నాసాగ్రేణ్యస్తలోచన, ఆ చూపు శుభంకరమైన దృష్టిట. ఈ మాట మనకి మహానుభావుడు శ్రీనాథ మహాకవి, భ్రూవికారములేని పొడవురెప్పలలోన ఘనదృష్టి నాసికాగ్రమున నిలిపి అని వర్ణించాడు. భ్రూవికారములేని పొడవురెప్పలు, అక్కడ కళ్యాణ దృష్టి అన్నారు. అంటే ముఖం కొందరు జపం చేస్తుంటే చోళ్ళెం పాపం ఇలా బిగించి చాలా అనీజీగా ఉంటారు, అలా ఉండకూడదండి, ముఖం ప్రసన్నంగా ఉండాలి. ఆ కళ్యాణము అంటే ఇది, ఆ కళ్యాణకరమైనటువంటి దృష్టితో అది నాసాగ్రణ్యస్తలోచన. నాసాగ్రణ్యస్తలోచన అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా నాసాగ్ర దృష్టి అని ప్రత్యేకించి చెప్పాడు. నాసాగ్ర దృష్టి అంటే భూమధ్యం. ఈ భూమధ్యమునందు ఆ పరమేశ్వరుని యొక్క దివ్య స్వరూపాన్ని ధ్యానిస్తున్నాడు. ఆ సమయంలో ఇది పద్మాసనస్థస్య మునే పరమతేజస, అంటే పద్మాసనంలో ఒక చిన్న చిన్న భేదం ఉంది ఇప్పుడు వేసిన ఆసనంలో. అది ఆ వామపాదం పద్మాసన స్థితిలోనే క్రిందికి వచ్చి మూలాధారాన్ని జాగృతి చెందిస్తుంది. ఇది ఆ ప్రక్రియ. ఇలా కూర్చుని ధ్యాన స్థితిలో మొత్తం ఇప్పుడు భంగిమంతా మన కళ్ళ ముందుకు వచ్చింది కదా. ఆ స్థితిలో ఉండగా తస్యైవం వర్తమానస్య కదాచిత్ యోగ వైభవాత్, ఈ విధంగా ఉన్న స్థితిలో ఏనాటి యోగమో ఫలించి. ఈ మాట సరిగ్గా అర్థం కావాలంటే మళ్ళీ శ్రీనాథుడి భాషలోకి రావాలి. ప్రాచీనంబు పచేలిమంబయి అంటాడు ఆయన ఒక చోట. ధ్యానం చేస్తూ ఉన్నట్ట విశ్వనాథ జ్యోతిర్లింగం ముందు, లింగం కనబడుతుంది కానీ ఆయన ముందు కూర్చుని ధ్యానం చేస్తూ ఉండగా ప్రాచీనంబు పచేలి ముంబై, పూర్వజన్మ పుణ్యములు పండి ఒక్కసారి ఆయనకి శివుడు సాక్షాత్కరించాడు అని చూపిస్తున్నారు. అలా ఈయనకి భూమధ్యంలో ఇంతవరకు ధ్యానిస్తున్నది దర్శనమైంది. ఇక్కడ దర్శనం లభించింది. అది కదాచిత్ ఒకనొక యోగ వైభవం వల్ల జరిగింది. అప్పుడు ఆవిరాశి ధృతి స్వచ్ఛే ప్రవృత్తి పారమేశ్వరి. నిజానికి చిదంబర రహస్య గ్రంథంలో శబ్దములన్నీ యోగ శబ్దములండి. కొంచెం సాధనా పథంలో ఉన్న వాళ్ళని హృదయం కుదుపుతాయి ఒక్కొక్క శబ్దం కూడా. ఇదేమిటి ప్రవృత్తి పారమేశ్వరి ఆవిరాసీత్ అన్నాడు ఇక్కడ. అంటే పారమేశ్వరి ప్రవృత్తి ఆవిరాసీత్, పరమేశ్వర సంబంధమైన ప్రవృత్తి అతడికి కలిగింది అన్నారు ఇక్కడ. ప్రవృత్తి అంటే ప్రవర్తించుట అని అర్థం. తన చిత్తవృత్తి అన్నమాట. ప్రవృత్తి అంటే చిత్తవృత్తి పారమేశ్వరం అయింది. ఇప్పుడు అంటే పరమేశ్వరమయమైంది ఆ చిత్తవృత్తి. ఆ మనస్సు ఇంకా ఈ లౌకిక స్పృహల్ని విడిచిపెట్టి ఆ పరమాత్మతో తాదాత్మ్యం చెందింది. ఆ సమయంలో ఆ చెందిన వెంటనే అతనికి ఒక దృశ్యం కనబడింది. ఇది ధ్యానం కాదండి, దర్శనం. అది ఎలాంటిది అంటే అత్రాంతరే మహాదేవ శంకర శశిభూషణ సంహృత్య మోహం కృపయా సర్వానుగ్రహక శివ యోగ నిర్ధూత తమసా మునీనాం భావితాత్మనాం దేవదారువనే దివ్యే దర్శయామాస తాండవం. కర్మ పండడం చేత, యజ్ఞములు పండడం చేత, యోగములు పండడం చేత దేవదారు వనంలో మునులకు శివుడు చూపించిన నాట్యం ఆయనకి దర్శనమిచ్చింది అక్కడ. ఆ ఆనంద తాండవ ఎక్కడ, దేవదారు వనంలో ఆయనకి శివుడు చేసిన నాట్యం కొంచెం కనబడి వెంటనే తదిదృక్షాసముద్భూతగాడు ఉత్కంఠాని పీడిత. ఆ నాట్యాన్ని ఇలా కనబడింది ఎప్పుడో ఇంకా చూడాలి అని అనుకుంటూ ఉన్న దశలో ఒక్కసారి అంతర్ధానమైపోయింది. ఎంత కష్టపడి ఇన్నాళ్ళు తపస్సు చేస్తే ఆ దివ్యమైనటువంటి శ్రీమూలనాథస్వామి వద్ద ఇంత సాధన చేస్తా మహానుభావుడికి క్షణకాలం మెరుపు పెరిసినట్టు వెళ్ళిపోయిందండి. దీనికంటే కనబడకుండా ఉండడం మంచిది. ఎందుకు కనబడాలి, వెళ్ళిపోవాలి? ఇది అర్థం కావాలంటే భాగవతం ప్రథమ స్కందంలో నారదుల వారికి జరిగిన అనుభవం తెలుసుకోవాలి. నారదుడు మునులిచ్చినటువంటి మంత్రాన్ని అంటే దాసీపుత్రుడిగా ఉన్నప్పుడు చాలా కాలం సాధన చేయగా చేయగా చేయగా చేయగా ఒక అశ్వత్థమూలంలో ఇలాగే కూర్చున్నాడు. ఆయన కూర్చుని విష్ణువుని ధ్యానిస్తూ ఉంటే ఇంతవరకు ధ్యానమే, ఇప్పుడు దర్శనం ఏందిట, అది క్షణకాలం మెరిసి వెళ్ళిపోయట. అప్పుడు ఏడవడం మొదలెట్ట. అసలు దర్శనం కాకపోతే వచ్చే ఏడుపు వేరు, దర్శనమై వెళ్ళిపోయిన తర్వాత అస్సలు ఏడుపు ఉంటుందండి. ఎందుకంటే రుచి మరిగాడనమాట. ఆ దివ్యానుభూతి క్షణకాలం తగిలింది. ఆ బ్రహ్మానుభవం శాశ్వతంగా, అంతవరకు సవికల్పంగా ఉన్నది నిర్వికల్పం కావడం కోసం శాశ్వతంగా అది కావాలని తపన బయలుదేరుతుంది. అప్పుడు ఏడుస్తాడు నారదుడు. అప్పుడు విష్ణువు ఒక మాట చెప్తాడు, ఎందుకు కనబడ్డానో తెలుసా, నా రూపంపై నీకు మరింత తపన పెరిగి ఆ సాధన పండితే అప్పుడు నాలో చేరతావు, అందుకు నీకు తపన పెంచడానికే నేను కనబడ్డాను, ఇది నీ యోగాన్ని నన్ను చేరే వరకు తీసుకువెళ్ళడానికి పనికొస్తుంది అన్నాడు. ఇక్కడ అదే ఇక్కడ జరిగిందనమాట. శివతాండవం చూడాలని మనసులో కోరుకుంది, ఇప్పుడు మెరిసి వెళ్ళిపోయింది ఎప్పుడో ఇంకా కోరిక తపస్సు అయిపోయింది. ఇప్పుడు ఇంతవరకు కేవలం ఇంతవరకు నీ పూజ హాయిగా చేసుకుంటూ ఉంటే చాలు అనుకునే వాడికి శివతాండవం చూడాలి అనేది ఇప్పుడు ప్రధానమైన తపస్సు అయిపోయింది. ఆ తపన ఏడవడం మొదలెట్టాడు. స్వామి కనబడి వెళ్ళిపోయావా, ఆ తాండవాన్ని నాకు ఆవల మెరిపించి వెళ్ళిపోయావు, అది ఆనంద తాండవం. అది ఆ ఆనంద తాండవాన్ని దర్శించే భాగ్యం నాకు ఇయ్యవయ్యా. అది దారుకావనంలో నువ్వు చేశావు. దారుకావనం ఈ భూమి యందే ఉన్నది. ఎందుకంటే భూమి యందు ఎవరూ నీ తాండవం చూడలేరు అనేది శాస్త్రం చెప్పిన మాట. మరి భూమి యందు దారుకావనంలో వాళ్ళందరూ చూడగలిగారు అన్నావే అని ఎప్పుడైతే రూఢిగా తెలిసిందో, భూమి యందున్న నేను కూడా నిన్ను చూడగలను నాశరాదా, కనుకనే భూమి యందు ఉన్న మునులు దారుకావనంలో నిన్ను చూడగలిగారు గనక నేను నిన్ను చూడగలనేమో, అయితే నేను కూడా దారుకావనంలో ఉండి ఉంటే బాగుండేమో, ఎందుకు ఇవనానికి వచ్చాను అనుకుని కొంచెం దుఃఖం కలిగిందిట. ఎందుకంటే మా నాన్నగారు నన్ను ఎందుకు ఇవనానికి పంపారు, దారుకావనానికి ఎందుకు పంపలేదు, దారుకావనంలో ఉంటే ఆ మునులతో పాటు నాకు దర్శనం ఇచ్చేవాడేమో, మా నాన్నగారు నన్ను ఎందుకు ఇక్కడికి పంపారు, నాకు యోగం లేదా, అది దర్శించే యోగం లేదా. ఇక్కడ చూడండి ఎన్ని ప్రశ్నలు మనకు వచ్చాయి. ఏం దారుకావనానికి ఇద్దరు వెళ్ళవచ్చు కదా, ఇక్కడ ఎందుకున్నాడు? మనకు ఒక్కొక్కసారి భగవంతుడు మనం తక్కువగా చూశాడు అనుకుంటాం, కానీ ఎంత ఎక్కువగా చూడదలుచుకున్నాడో మనకు తెలియదు. అది ఇక్కడ వెంటనే ఈయన అనుకుంటున్నాడు, దారుకావనంలో ఉండే యోగం నాకు లేదు, ఉండుంటే నేను కూడా ఆ దివ్యమైనటువంటి తాండవాన్ని దర్శించేవాణ్ణి కదా అనే బాధ ఇతరికి కలుగుతున్నది. తస్యత్వనుపలంభేనా దుఃఖితోసో ముహుర్ముహు బభూవ సుచిరం తత్ర చింతాకులిత చేత సహా. ఇంకా అక్కడి నుంచి ఎప్పుడూ దుఃఖమే. ఈ దుఃఖం ఇందాక చెప్పినట్టు శివుడి కోసం పడుతున్న దుఃఖం. శివతాండవ దిదృక్ష కారుణ్యమూర్తి రీసానః సాక్షాద్యత్ర మహీతలే తాండవంతనుతే నిత్యం ఆనందాబ్ది సుధాకరం తపసే తద్వనం గచ్చేత్ అసాసిత్వైవ పృచ్ఛతః మూలస్థానం భజస్వేతి పిత్రామే కథితం కుతః. పరమానందాన్ని విజృంభింపజేసేటువంటి తాండవం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళనివ్వకుండా మూలస్థానానికి వెళ్ళమని మా నాన్న నన్ను ఎందుకు ఆదేశించాడో అనుకుంటున్నాడు. ఇక్కడ వాళ్ళ నాన్న ఆదేశించారంటే అర్థం ఏంటి, వాళ్ళ నాన్నకి అలా ఆదేశించే ఆదేశం ఆయన ఇచ్చాడు. ఆయన వెళ్ళమంటేనే ఈయన పంపించగలడు, ప్రేరణ ఆయనది. తన్మే మన శివ సంకల్పమస్తు, ఆ సంకల్పం ఆయనది. పైగా ఇక్కడ గొప్ప మాట అన్నాడు, ఆనంద సముద్రాన్ని పొంగించే చంద్రుడు వంటి శివతాండవం అన్నారు. ఎంత చక్కటి మాట చూడండి, ఆనందం అనే సముద్రాన్ని పొంగించే చంద్రుడు వంటిది శివతాండవం. ఎందుకంటే నిండు చంద్రుడు వచ్చినప్పుడు సముద్రం ఎలా పొంగుతుందో శివ తాండవం వల్ల పరమానందం అంత పరిపూర్ణంగా లభిస్తున్నది. అది చెప్పడం ఇక్కడ. అలాంటి దివ్యమైనటువంటి స్థలానికి నేను వెళ్ళలేకపోయానే అని బాధపడుతూ ఇంకా నిశ్చలంగా తన సాధన మరింత తీవ్రతరం చేయడం మొదలుపెట్టేట. చూసారా ఆ కొద్దిపాటి మెరుపు ఈయనకి ఎంత పనికొచ్చిందో, తపస్సుకు దారితీసింది. శివతాండవం చూడాలనే తీవ్రమైన తపస్సుకి దారితీసింది. పూజ హాయిగా చేసుకుంటే చాలనుకునే వాడు ఇప్పుడు ఒక స్టెప్ పైకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు, శివతాండవం చూడాలనే తపనలోకి వెళ్ళి తపన తపస్సు అయ్యింది. లోకం కోసం తప్పిస్తే తాపం, లోకేశ్వరుడు కోసం తపిస్తే తపస్సు, ఇది గుర్తుపెట్టుకోండి. మనకు తాపాలు ఎక్కువ కానీ తపస్సులు తక్కువ. ఆయన కోసం తపించితే మనకి తపస్సు అయిపోయింది. కనుక ఈ విధంగా తపస్సు చేస్తున్నాడు. అప్పుడు ఆయనకి ఒక రోజున ఆ తపస్థితిలో కొన్ని మాటలు వినబడ్డాయట. చూడండి నాయన, నువ్వనుకుంటున్న దారుకా వనం కంటే గొప్ప తాండవం చేసే చోటు ఒకటి ఉన్నది అనే మాట వినబడింది. చూడండి ఇది కూడా కనబడలేదు. ఆ చోటు పేర్లు వినబడుతున్నాయట. ఎవరు చెప్పారు తెలుసా? వేదములు మూర్తులు ధరించి చెప్పాడు. ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు. అంటే వేదముల్లో ఆ చోటుకి ఎన్నెన్ని పేర్లు ఉన్నాయో వివరిస్తున్నాడు. వేదములందున్న పేర్లు, ఇప్పుడు ఈ పేర్లు శ్రద్ధగా విందాం. ఈ పేరుల్లో కొన్ని వ్యక్తుల పేరుల్లాగా ఉంటుంది, కానీ ఇదంతా స్థలం పేరే. అంటే ఆ స్థలమే ఒక వ్యక్తిలాగా మనల్ని అనుగ్రహిస్తోంది అనమాట. ఏమున్నదో ఆ స్థలాది దేవత అనుకోవచ్చు. ఎత్ర నృత్యతి దేవేశ పరమానంద విగ్రహ సర్వమంగళయ సాకం సగణ సర్వదా ప్రభు తస్య దేశస్య నామాని శృతాని ఏతాని భూతలే. ఇప్పుడు చెప్పే నామాలన్నీ కూడాను కైలాసం గురించి చెప్పట్లేదు. కైలాసం భూతలానికి చెందింది కాదు, ఆ దివ్యమైనది. ఇప్పుడు చెప్పబోతున్నది భూతలమునందు స్వామి తాండవించు చోటు. భూతలమునందు ఇంతవరకు దారుకావనం అనుకున్నాడు కదా, అది కాకుండా మరొకటి ఉందిట. నిజానికి దారుకావనం కంటే గొప్పది. ఎలా అవుతుందో తర్వాత మరో కథలో మనకు తెలుస్తుంది. శివుడే చెప్తాడు, దారుకావనంలో నా తృప్తికరమైన డాన్స్ చేయలేకపోయినాయా అంటాడు. ఎందుకంటే నేను తృప్తిగా చెయ్యబోతే అక్కడ భూమి తట్టుకోలేకపోయింది, అందుకే తగ్గించుకున్నాను అన్నాడు. నేను అతృప్తిగా చేసుకున్నప్పుడు తట్టుకునే భూమి ఒకటి ఉంది, ఆ భూమిలో ఎప్పుడూ తాండవం చేస్తానని చెప్పాడు. ఇక్కడ ఆ భూమి ఏదో, ఇక్కడ నామాలు వినబడుతున్నాయి ఇతనికి. ఇవి ఎక్కడి నుంచి ఉన్నవి అనేది ఇక్కడ వివరంగా చెప్తున్నారు. ఇది ఈ వచ్చిన నామములన్నీ కూడా ఉక్తాని నియతం వేదైహి ఆగమైహి అఖిలైరపి. ఇవి వేదములందు ఆగమములందు వివరముగా చెప్పబడినవి. వేదములు ఆగమములు రెండింటికి చెప్పారు. ఆగమము అంటే మంత్రశాస్త్రం, నిగమం ఆగమం, ఈ రెండూ కూడా భారతీయ సంస్కృతికి మూలం. కనుక నిగమాగమముల యందు చెప్పబడ్డ పేర్లుట.

ஒன்றும் நாயாம் ஆத்மஜான சுகோதயம் சிதம்பரம் ஸ்வமுக்திஷ்சால சத் பிரம்ம சுரோத்தமா சக்திஷ்ச மகதி திவ்யா விபுலஸ்ச சிவாலய. ஆ க்ஷேத்திரமுள் பேர்லிவி, ஒக்கட்டி இது குருஸ்தானமும் தத்வஸ்தானமும் சர்வ காமப்பிரதமும். குர்த்துப்பெட்டுக்கிட்டுனார் கதா, ప్రతి దానికి పర్యాయ పదాలు అనుకోవద్దు, వాటి అర్థాలు తీస్తే అది అర్థమవుతున్నది. గురుస్థానము, తత్వస్థానము అది పరతత్వస్థానము, కామప్రదము నిధి. కామప్రదము అంటే సర్వకామప్రదము, అన్ని కోరికల్ని తీర్చగలిగేది. నిధి అమలము, సత్ సత్ అంటే శాశ్వతమైన ఉనికి అనర్థం. నిత్యం పరం, మహాకోశము మహాకోశము, హిరణ్మయము అంతఃపురము. ఇదండి అంతఃపురం అంటే, ఇది బహిర్పురం కాదు అంతఃపురం. ఈ పేర్లన్నీ జాగ్రత్తగా రాసుకుంటే ఇవన్నీ లోపల ఒక చోటు ఉంది, దానికి సంబంధించి ఇన్నర్ స్పేస్. ఆ ఇన్నర్ స్పేసే చిత్తాంబరం, అది చెప్పబోతున్నాడు, అదే అసలు రహస్యం. అది ఇన్నర్ స్పేస్, ఆ ఇన్నర్ స్పేస్ ని చూడగలిగే ఔటర్ స్పేసే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి చోటు ఇది చిదంబరం. ఆ చోటు అంతఃపురం, ఆ పేరే ఎంత అందంగా ఉందండి, వివిక్తం. అక్కడ ఎప్పుడు ఒంటరిగా ఉంటట. బాహ్యం ఎప్పుడు అనేకం, అంతర్గతం ఎప్పుడు ఏకమే. అంతర్ముఖం ఎప్పుడు ఏకమే, అక్కడ ఉన్నది ఒక్కడే వివిక్తం. ఏకాంతంలో ఉంటాడు ఆ మహానుభావుడు, ఆ హృదయ గుహలో ఒక్కడే ఉన్నాడు కదా వివిక్తం. అందుకే దాని పేరు పుండరీకం, హృత్పుండరీకం విరజం విశుద్ధం, శాస్త్రం చెప్తున్నది కదా. కనుక పుండరీకం దాన్ని గుహ అని అంటారు, గుహ రహస్యం. దీని నుంచి గుహ్యం అనే మాట కూడా మనకు పుట్టింది. పరాం పరం పుమాంసం నిహితం గుహాయాం అనేటువంటి ఉపనిషద్వాక్యం కూడా ఇక్కడ చెప్పబడుతున్నది. గగనం పరిశుద్ధం పరమాద్భుతం ఉత్తమం సత్యాస్పదం, ఇదే సుషుమ్నకి ప్రధాన కేంద్రము. సుషుమ్నాయాం ఆత్మజ్ఞాన సుఖోదయం, ఇది సుషుమ్నకి కేంద్రమై ఆత్మజ్ఞాన సుఖాన్ని కలిగించినటువంటిది. దీనికి చిదంబరం అని, ముక్తిస్థానమని, శివాలయమని పేర్లున్నాయి. ఇంకా చాలా చాలా నియమాలున్నాయి, నేను ప్రధానమైనవి ఇక్కడ చెప్పడం జరిగింది. దీనికే శివాలయం అని. అదేవిధంగా మనకి శైవ వాంగ్మయంలో, అది ద్రవిడ శైవ సిద్ధాంతంలో చెప్పబడే వాంగ్మయంలో శివాలయం అంటే చిదంబరమే. శివాలయం అనే మాట చిదంబరాన్ని ఉద్దేశించే చెప్పారు ప్రధానంగా. అందుకే దీనికి ముక్తిస్థానమని, చిదంబరమని, శివాలయమని. ఇలాంటి మాటలు ఎన్ని వినబడ్డాయి తెలుసా, మీరు కొన్నే చెప్పారండి అని. కొన్నే చెప్తున్నాను అన్నాడు ఇక్కడే, ఎందుకంటే అన్ని రాయడానికి చోటు లేదుట. ఏతాని చైతదన్యాని శృతాన్యేతాని కోటిశ అన్నాడు ఇక్కడ. లెక్కలేని నామాలు వినబడ్డం మొదలెట్టేట. తపస్సమాధిలో ఒక స్థితికి చేరుకున్నప్పుడు దివ్య శబ్దాలు వినబడతాయి, అలాంటి దివ్య శబ్దాలు ఇవన్నీ. కనుక చిదంబరానికి సంబంధించిన పేర్లన్నీ వినబడ్డం మొదలుపెట్టే ఎవరికి, మహానుభావుడు. ఎక్కడుందా అని ఇప్పుడు ప్రశ్న. ఇంతవరకు తెల్లవనం తెల్లవనం అనుకున్నాడు ఈయన, ఇప్పుడు చెప్తున్న పేర్లన్నీ కొత్తగా ఉన్నాయి కదా, ఇవి ఎక్కడున్నాయి అంటే, ఏవముక్త పరాశంభోహు నృత్త భూమి సువిస్తృత, ఇది పరశంభువు యొక్క నృత్త భూమి, అదే ఇదమేవా. ఆయన చేసే ఆ సభ, నమసభాభ్య సభాపతిభ్యో నమ, ఆ సభ ఇదే నువ్వున్న చోటే అన్న మాట వినబడిందిట. ఇంకేం కావాలండి, ఇప్పుడు అర్థమైంది నాన్న ఎందుకు పంపాడు ఇక్కడికి, దారుకావనం కాకుండా ఇక్కడికి ఎందుకు పంపాడు. తథాపి భూతలే శంభోత్తాండవం మునిసత్తమై దుష్టమిత్యవ బుద్ధత్వా తన్మమాప్యత్ర సేత్స్యతి. శివతాండవాల్లో మనకి బ్రహ్మాండాలకి ఆవల మహాకైలాసంలో చేసే తాండవం ఒకటి ఇది. ఈ చక్షువుడితో ఎలాగో చూడలేం, భూమి యందు ఆయన తాండవించే చోటు రెండు చెప్పాను, మూడవది నీ హృదయ గుహలో ఆయన చైతన్యాన్ని కలిగించే చోటు, ఇది మూడే శివతాండవ స్థానములు. ఆ పైది ఎలాగో చూడలేం, క్రిందది ఉపాసనతో మాత్రమే చూడగలం. ఉపాసన పండితే అంతర్ముఖ దృష్టి వస్తే లోపలిది కనబడుతుంది. కనుకనే మనం చేయవలసింది ఆ చిదంబర క్షేత్రాన్ని, ఆ పరమేశ్వరుణ్ణి భావనాత్మకంగా మనం ఉపాసన చేయగలిగితే భావాతీత స్థితికి చేరగలుగుతాం. అప్పుడు మన హృదయ గుహలో శివతాండవాన్ని దర్శించగలుగుతాం. అది దర్శించడం కోసం చిదంబర మహాత్మ్యం మనకి ఉపకరించాలి. మొత్తానికి మహానుభావుడికి నామములు వినబడగానే ఒక్కసారి ఆయనకు సంతోషం కలిగి పునః ప్రబుద్ధస్య మునేహే. అప్పుడు కొంతసేపటికి ఆ సమాధి స్థితి నుంచి బయటకు వచ్చాడు. ఆ వచ్చిన తర్వాత కారుణ్యమూర్తి రీశానహా సాక్షి

0: ತತ್ರ ചിദംബരം ദശയിഷ്യത്തെ മേ ദേവ സഹായഞ്ച സദാശ്യതി. ഇപ്പോൾ ആയന കലിന ഭാവം ഏంటంటే എപ്പോഴും నాకు ദർശനം ഇస్తావయ్యా అనే ദുഃഖം സ്ഥാനంలో ഇപ്പോൾ మరొక ഭാവം కలిగిట. ఏమంటంటే కారుణ్యమూర్తియైన ఈశ్వరుడు ఇక్కడ తన తాండవాన్ని ఎప్పుడో ఒకప్పుడు నాకు చూపిస్తాడు. ఇది కలిగిందానికి నిన్న మీకు ఒక మాట చెప్పాను, మంత్రసిద్ధి జరిగిందనడానికి మొట్టమొదటి ఉదాహరణ ఏంటంటే ఇది ఫలిస్తుంది అని అఖండ విశ్వాసం కలగడం. అది కలిగింది అంటే మంత్రసిద్ధి ప్రారంభించింది అని అర్థంట. ఇప్పుడు ఇతరికి కలిగింది తపస్సిద్ధి వల్ల నేను తప్పకుండా శివుని తాండవాన్ని ఇక్కడ చూడగలను అని. మరొక సూచన ఆయనకి వచ్చినది ఏంటంటే ఎవరైనా మరొక్కడు నాతో పాటు ఉంటే బాగుండు అనిపించిందండి. చూసారా, ఇది అనిపించవచ్చే నిజానికి ఏకాంతం చాలా మంచిదంటారు. చూసారా, మనం ఒంటరిగా ఉంటే మహాభయం వేస్తుంది, పది మందిలో ఉంటే మరీ భయపడిపోతాం. ఇది ఒక పరిస్థితి. ఒక ఆయన అన్నట్ట, నేనున్నా నీకేం భయం లేదు, అదే నా భయం ఆయన అన్నట్టు. వీడు ఏం చేస్తాం, ఉపనిషత్తే చెప్పింది ద్వితీయ ద్వై భయం భవతి, రెండవ దాని వల్ల భయం తప్పదయ్యా అని. రెండవది ఎవరూ లేకపోతే భయం అండి అని, అది కూడా ఎవరు వస్తారనే భయం. అప్పుడున్నది అదే కనుక ఇంకో దాని వల్లే భయం. మరి ఏమిటండి ఇలాంటి స్థితిలో ఇతను ఇంకోటి ఇంకోటి కోరుకోవచ్చా అంటే సత్సంగత్వే నిస్సంగత్వం. ఇది ప్రధానమైనటువంటి కోరిక. ఎప్పుడైనా సాధకుడికి అదే వేవ్ లెంగ్త్, ఇప్పుడు భాషలో చెప్పాలంటే సమాన హృదయం కలిగినటువంటి మరొక సాధకుడు గాని కలిస్తే వాళ్ళ సాధన మరింత అభివృద్ధి చెందుతుంది. కనుకనే ఎప్పుడు మహాత్ములు కోరి కోరి మహత్సంగాన్ని కోరుకుంటూ ఉంటారు. సత్సంగం, సత్సంగత్వే నిస్సంగత్వం, అది కావాలి కదండి. కనుక నా సత్సంగం, సత్సంగం. అందుకే మహత్సంగస్థు దుర్లభో అమోఘో అగమ్య అన్నాడు నారదులు వారు. మహాత్ముల సాంగత్యం దొరకడం కష్టం, దొరికితే పోల్చుకోవడం కష్టం, దొరికితే అది వ్యర్థము కాదు. మూడు చెప్పాడు, దుర్లభ దుర్గమహ అమోఘ, మూడు మాట చెప్పాడు. దొరకడం కష్టం అండి. ఈ మహాత్ముడికి ఎవరైనా దొరికితే బాగుండు అనిపించింది. అంటే తనలాగే మరో పిచ్చున్న వాడు దొరికితే అది బాగుంటుంది. ఒకే పిచ్చున్న వాళ్ళిద్దరు కలిస్తే భలే ఉత్సాహం. ఆ ఉత్సాహం ఎలాంటిదో మన కృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు, మచ్చిత్తాహ మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చర్రమంతి చ. నాకే చిత్తాన్ని ప్రాణాల్ని అర్పించిన వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటూ మురిసిపోతూ ఉంటారయ్యా అని. మొన్న మనం పంచదశిలోంచి, వేదాంత పంచదశిలోంచి మాటను ప్రస్తావించుకున్న మొదటి రోజు గుర్తుందా, విద్యారణ్య స్వామి వారు చెప్పింది బ్రహ్మాభ్యాసం అంటే ఏంటో చెప్పుకున్నాం. తచ్చింతనం తత్కథనం తదేవావబోధనం, దాన్నే చింతన చేయడం, దాని గురించి అనడం, దాని గురించి అనుకోవడం, దాని గురించి చర్చ చేయడం, ఇదంతా చేస్తే బ్రహ్మాభ్యాసం. అది నిరంతరం ఇలా జరగాలి జీవితం. అంతేగాని పొద్దుడు గంట సేపు కూర్చున్నాం పూజ అయిపోయిందండి ఇంకా తర్వాత అంతా నాకు లౌకికమేంటి, అది సాధన కాదు. నువ్వు దాని గురించే మాట్లాడు, దాని గురించే విను. ఒకడు విన్నానండి చాలా సంతోషం, కానీ మళ్ళీ వినాలి. ఎప్పటి వరకు పిబత భాగవతం రసవాలయం, అది దొరికే వరకు అదే చింతించు, దొరికేక ఇంక అదే నువ్వు ఇంక బాధేముంది. కనుకనే ఇది అందుకు అనుకున్నట్ట. ఇప్పుడు ఏమిటని కలిగిందో చూడండి. ఇతరికి విశ్వాసం, కారుణ్యమూర్తి ఈశానః దయామయుడైన శివుడు అత్ర చిదంబరం, ఈ చిదంబర క్షేత్రాన్ని నన్ను చేర్చాడు. అంతేకాదు దర్శయిష్యతి మే దేవః సహాయంచ సదాశ్యతి, తన దర్శనాన్ని ఇస్తాడు, దర్శనం పొందడానికి ఎవడు సహాయమో వాణ్ణి కూడా ఇస్తాడు అనుకున్నట్ట. ఇప్పుడు ఆ సహాయకుడు ఒకటి రావాలి ఈయనకి. ఆయన ఎవడు? ఈయన ఇలా అనుకున్నాడయ్యా, ఈయన అనుకున్నట్టే కొంతకాలానికి సహాయకుడు వచ్చాడు అనే మాటను చెప్పాడు ఎవరు, సనత్ కుమారుడు వారు వ్యాసదేవుడికి. వెంటనే వ్యాసదేవుడు ఎవరా సహాయకుడు ఏమిటి అని అడిగాడు. చెప్తున్నాను విను, ఈ సహాయకుడు పుట్టుక వెనుక అద్భుతమైన కథ ఉన్నది. ఈయన వస్తే గాని ఈయనకి వ్యాఘ్రపాదుడికి శివుడు తాండవం ఇవ్వను అన్నట్ట. ఇద్దరికి కలిపి ఒకసారి ఇస్తాను, నీకోసారి ఆయనకోసారి అంటే. కనుకనే ఆయన కూడా రావాలి ఇప్పుడు. ఒకవైపు దృఢమైన విశ్వాసం, విశ్వాసం వచ్చిన తర్వాత ఉంటుందని అది ఒక మజా. భగవత్ సాధనలో ఈ రకరకాల మజాలు ఉంటాయి, ఇవి అనుభవించగలగాలి. ముందు సాధన దశలో అసలు ఇవన్నీ ఉంటాయా, ఏదో చేద్దాం అనిపిస్తుంది. నమ్మకం పక్కన అపనమ్మకం కూడా నీడలా వస్తూ ఉంటుంది. కానీ సాధన చేయగా చేయగా చేయగా నమ్మకం దృఢపడుతుంది, తపన పెరిగిపోతుంది. కావాలి దర్శనం, కావాలి దర్శనం, కావాలి. ఎన్నడు చూతునో ఎనకుల తిలక, నిన్నెన్నడు చూతునో పున్నమ చంద్రుడు బోలు మోము సొగసు, నేనెన్నడు చూతునో అన్నారు జాగ్రత్త సార్. ఇలా అడవడం మనకు తెలుసా, కదాత్వాం పశ్యేయం కరధృత మృగం ఖండ పరశుం అంటారు శంకర భగవత్పాదుల వారు. ఎప్పుడు చూస్తానో ఆ దివ్యమైన మూర్తిని, అలా శివ దర్శన లాలస. ఈ దర్శన లాలస గోపికలు పడ్డారండి, అందుకో దొరికింది అది లభించడం. తద్దర్శన లాలస, ఈ దర్శన లాలస అనేది సామాన్యమైన మాట కాదు, ఎంత ముందుకుంది ఆ దర్శన లాలస. ఆ పరమేశ్వర దర్శన లాలస తర్వాత విషయం. ఈ లాలసలో తప్పించిపోయాడు, ఇప్పుడు ఆ లాలస ఫలిస్తుందనే విశ్వాసం వచ్చింది, ఈ స్థితి వచ్చింది. దానితో ఇప్పుడు ఒక తృప్తి, ఫలిస్తుందని తెలిసింది ఎప్పుడు, ఎప్పుడు ఫలిస్తుందని ఎదురు చూడటం అనమాట. ఈ స్థితిలో ఉన్నాడు ఈ మహానుభావుడు. ఈ నలాగ ఉంచి ఈ సహాయకుడిని మనం తీసుకొద్దాం తొందరగా, తెస్తే గానీ మనకు దర్శనం కాదు. ఇప్పుడు ఆ సహాయకుడు కథ చెప్తూ ఉన్నాడు, అయ్యా ఈయన దగ్గరికి సహాయకుడిగా వచ్చిన వాడు ఎవడు అంటే, ఆయన పేరు ముందే చెప్తున్నాను, ఎలా పుట్టాడో తర్వాత చెప్తాను. తత పతంజలి శ్రీమాన్ సర్వశాస్త్ర విశారద ఆజగామ మునికర్తుమత్ర తీవ్రతపంతప. ఈయన సహాయకుడు అంటే ఈయనతో పాటు కూర్చుని తపస్సు చేయడానికి మరొకడు వచ్చాట. ఎప్పుడు సాధకుడికి మరో సాధకుడు కలిసినప్పుడు వాడి వల్ల సాధనలో మరికొన్ని మెలకువలు తెలుస్తాయి. ఇది ఒకటి ముఖ్యంగా గమనించవలసింది. ఎందుకంటే ఎప్పుడైనా సాధకుడికి ప్రధానమైన అవసరం ముందు గురువుపదేశం, రెండవది గురువు చెప్పిన శాస్త్రములను అనుష్ఠించడం, మూడవది తత్సంప్రదాయానికి సంబంధించిన శిష్యులు సాధకులతో పరిచయం. దీనివల్ల మీ సాధనలో మరికొన్ని మెలకువలు, ఓహో ఇన్నాళ్ళు ఇలా చేశారు ఇలా చేయాలన్నమాట. అలాగే మీరు చేస్తున్న వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకు కొన్ని మొత్తం పరిపూర్ణమవుతాయి. అందుకే ఎప్పుడూ కూడా మన సాధనకి సరి అయినటువంటి వారితో సాంగత్యం పెట్టుకోవడం చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. ఇది సాధకులకు చాలా ప్రధానమైనది. ప్రతిదీ సాధనా దృష్టితోనే చెప్తానని మొదటి రోజు మీకు చెప్పాను గనక, కాలక్షేపపు రాయళ్ళకి కాదు ఇదంతా కూడా. సాధనా దృష్టి ఉన్న వాళ్ళకే అసలు ఆధ్యాత్మిక ప్రవచనం ఎప్పుడూ కాలక్షేపం కాదు, గుర్తుపెట్టుకోండి. ఏదో కవిత్వాన్ని సంగీతాన్ని వినడానికి వెళ్ళినట్లుగా మనం ఆధ్యాత్మిక ప్రవచనాలకు రావద్దు. రసికత రసజ్ఞత వహవా ముషాయిరాలు కాదు ఆధ్యాత్మికత అంటే. అది అంతర్ముఖం చెయ్యాలి, సాధనలో మనల్ని పరిణతి కలిగించాలి, అప్పుడే చెప్పిన దానికి విన్నదానికి ఫలితం. ఎన్ని కోట్ చేసాం ఎన్ని పద్యాలు ధాటిగా చదవం ఇది కాదు ప్రధానమైనది, కనుక్కోవలసిన అంశం ఇది. ఆ తపనతో చెప్పుకుంటున్నా, ఇది కూడా బోధయంతో పరస్పరం వంటిదే. అందుకు ఈ విధమైనటువంటి సాధనా పదం ఇంత అవసరం. అందుకు కొంతకాలానికి తిరిగి సర్వశాస్త్ర విశారదుడైనటువంటి పతంజలి వచ్చి ఈయనతో పాటు తీవ్రతర తపం చేశాడయ్యా అన్నట్ట. ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడమంటే ఇలాగేనండి, చెప్పు వదిలేశాడు ఈయన వ్యాస్ మన సనత్ కుమారుడు. వెంటనే వ్యాసుడు గట్టిగా అడిగట్ట, చాలా బాగుందయ్యా కానీ ఆ మహానుభావుడు మనకు తెలిసి పతంజలి అన్నిట్లోని గొప్ప ఆచార్యుడు మనకి. ఒకవైపు వ్యాకరణ శాస్త్రంలో, రెండవ వైపు యోగ శాస్త్రంలో, మూడవ వైపు వైద్య శాస్త్రంలో, చూసారా మూడింటిలో ఈయన ఆచార్యుట. అందుకు పతంజలిని భారతదేశంలో పుట్టిన ప్రతివాడు ప్రాతకాలం తలంచుకోవాల్సిన ఋషుల్లో ఆయన ఒకడు, ఇది గుర్తుపెట్టుకోండి, ప్రాతస్మరణీయుడు. ఇప్పుడు ఆ పతంజలి వేసినటువంటి యోగ శాస్త్రంలో రెండు మూడు ముక్కలు పొక్కుట్టుకునే ప్రపంచంలో యోగా యోగా అని ప్రారంభించి మనం వ్యాప్తి చేశాం. ఆయన మూడు శాస్త్రాలు ఇచ్చాడు, వైద్య శాస్త్రం, శబ్దశాస్త్రం, యోగ శాస్త్రం. యోగ చిత్తవృత్తి నిరోధ, యోగం దేనికి అంటే మనస్సును శుద్ధి చేసి చిత్తాన్ని ఏకాగ్రపరచడం కోసమే యోగం, అందుకోసం యోగం. కనుక చిత్తాన్ని సంస్కరించడం కోసం యోగ శాస్త్రం, శరీరాన్ని బాగు చేయడం కోసం వైద్య శాస్త్రం, వాక్కుని సంస్కరించడం కోసం వ్యాకరణ శాస్త్రం. చూశారా, అంటే మన త్రికరణాలని సంస్కరించి త్రికరణ శుద్ధిగా పరమేశ్వరుని గ్రహించడం కోసం పనికొచ్చే జ్ఞానం ఇచ్చాడు పతంజలి. ఇది అలాంటి ఆ మహాత్ముడు చెప్పగానే పతంజలిని తలంచుకుంటే చాలు సాధకులందరూ నమస్కరించుకోవాల్సింది. ఆ మహానుభావుడే కదా యోగ శాస్త్రాన్ని ఇచ్చాడు. అందుకే నమః కాత్యాయన పతంజలిభ్యో మునిభ్యో గురుభ్యో ఋషిభ్యో నమః అని వ్యాకరణ శాస్త్రం, నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యో మునిభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఇది మన సంప్రదాయం. ఇవాళ ఆ పతంజలిని తలంచుకునే భాగ్యం మనకు లభించింది. ఆ పతంజలి వచ్చారయ్యా అంటే పతంజలి ఇలా రాగానే దర్శనం ఇవ్వలే శివుడు. ఆ పతంజలి కూడా వచ్చి వీళ్ళిద్దరు మళ్ళీ తపస్సు చేసేట అక్కడ కూర్చుని చూడండి, అంత తేలిక ఈశ్వర కృప. అది ఇక్కడ అంత తేలిక అండి. అందుకు ఈశ్వర తాండవ దర్శనం అనేది అంత తేలిక కాదు. అసలు చిదంబర రహస్యం వినడం కూడా అంత తేలిక కాదు. అనేక జన్మలు పుణ్యాలు పండితేనే తప్ప అనే మొదటి రోజు వాక్యం గుర్తుంది కదా, నేననలేదు అది, సూత పౌరాణికుడు చెప్పిన మాట అది. ఇంకా ఎందుకంటే మీకు తెలుసో తెలియదో, రేపో మాపో పతంజలికి వ్యాఘ్రపాదుడికి శివుడు ఎలా తన తాండవాన్ని చూపించాడో వర్ణించబోతున్నాం. అంటే మీరందరూ భావనాత్మకంగా దర్శించబోతున్నారు, వాళ్ళు అంత తపస్సు చేశారు, ఇక్కడ మనం హాయిగా కుర్చీల్లో కూర్చుని కాళ్ళు ఊపుతూ వినేస్తున్నాం, దర్శిస్తున్నాం. అంటే పూర్వజన్మ పుణ్యం ఏదో పండితేనే కదా జరుగుతాయి ఇక్కడ. మరి అటువంటిప్పుడు మనం ఇక్కడ కొంచెం ఎంత ఏకాగ్రంగా పెట్టాలి, వాళ్ళంత తపస్సు కాకపోయినా ఎంతో తపస్సు చేస్తే గాని దొరకనిది ఆ తాండవ దర్శనం అనేది. అందుకే ఆయన వచ్చి ఈయనతో పాటు కలిసి అత్ర తీవ్రతరం తపః కర్తుం ఆజగామ పతంజలి సర్వశాస్త్ర విశారద మునిహి అన్నారు. కథం అని ప్రశ్నించాడు వెంటనే వ్యాసదేవుడు. ఏ విధంగా వచ్చాడయ్యా అంటే కథ చెప్తున్నాను వినవయ్యా, పతంజలి అలా వచ్చాడు చెప్తాను కానీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది చెప్తున్నాను వినన్నాడు. కొంచెం ఇప్పుడు మనం ఇలాగే చిదంబరాన్ని అక్కడే ఉంచి వ్యాఘ్రపాదుడిని అక్కడే ఉంచి తిన్నగా వైకుంఠానికి వెళదాం పదండి. ఎన్ని లోకాలు తిరగచ్చో, క్షీరోదన్వన్ని విస్తీర్ణే లహరీ మాలికాభృతే, అద్భుతమైనటువంటి క్షీరసాగర మధ్యంలో దివ్యమైనటువంటి శ్వేతద్వీపం ప్రకాశిస్తూ ఉన్నది. అందులో దివ్య భవనము, ఆ శ్వేతద్వీపంపై ఫణామణి ప్రభాదీప మాలా పంక్తి సుశోభితే శేతేష్మ శేషశయనే భగవాన్ కమలాపతి. లక్ష్మీపతి నారాయణుడు శేషశయనుడై ఉన్నట్ట, అది యోగ నిద్రలో ఉన్నాడు స్వామి. యోగ నిద్ర గురించి మనం అనేక మార్లు చెప్పుకున్నాం. యోగం అంటేనే జ్ఞానం, జ్ఞానం అంటే మెలకువ, యోగ నిద్ర అంటే మెలకువ నిద్ర రెండు ఉన్నాయట. ఇదేమిటంటే కొంచెం ఆశ్చర్యం, ఉంటే నిద్ర ఉండాలి లేదా మెలకువ ఉండాలి? మెలకువతో కూడిన నిద్ర ఉంటుందా? ఉంటుందండి, ఉపన్యాసాల దగ్గర చూడొచ్చు కొందరిని. అలాంటిది ఉంటుందా? అలాంటిది కాదు ఇది, అది తంద్ర అంటారు. కొంతమంది 6:30 to 8 వరకు అదే పని చేస్తారు, కొందరు అప్పుడప్పుడు మెలకువలు ఉంటూ ఉంటారు. మొదటిది నిద్ర, రెండవది తంద్ర అనమాట. అదృష్టవశాత్తు నాకు అలాంటి శ్రోతలు కనబడలే, చాలా సంతోషం. సరే, యోగ నిద్ర వేరు. పూర్తి జ్ఞానముతో, ఏ జ్ఞానం? సమస్త విశ్వజ్ఞానంతో కూడి ఉంటాడు, బహిర్ముఖత్వం లేని స్థితి ఇది, అది యోగ నిద్ర. అది అదొక ధ్యాన సంబంధమైన ఒక ప్రత్యేకమైన అవస్థ. ఇప్పుడు యోగ నిద్ర సబ్జెక్ట్ కాదు కనుక నేను ఎక్కువ విస్తారంగా చెప్పట్లేదు, సందేహాలు ఉండకూడదని ఈ విషయాన్ని ప్రస్తావన చేశాను. ఆ స్థితిలో ఆయన శేషశయనుడే ఉన్నాడు. చక్కగా ఆదిశేషువు ఆనందంగా నారాయణ్ణి తన యొక్క ఆ చుట్టలో పెట్టుకుని మురిసిపోతున్నాడండి. జాతు సంత్యజ్యతాం దివ్యాం యోగ నిద్రాం సకారణాత్. హఠాత్తుగా యోగ నిద్రలో ఉన్న స్వామి ఒక్కసారి లేచేట, లేచి మఠం వేసి కూర్చున్నట్ట ఆ దివ్యమైనటువంటి సర్పం మీద. కూర్చోగానే ఉత్థాయత ఆసీన తత్ర దధ్యోచరం ప్రభు. ఆ కూర్చున్నవాడు మళ్ళీ కళ్ళు మూసుకుని ధ్యానస్థితిలో ఉన్నట్టు, మళ్ళీ హఠాత్తుగా కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ధ్యాన నిరతం ఓఢుం, అలా ధ్యాననిష్ఠుడైనటువంటి ఆయనని ఓఢుం నశశాక ఫణీశ్వర, ఆ ధ్యాననిష్ఠుడైన విష్ణువుని మొయ్యలేకపోయేట ఆదిశేషుడు ఒక్కసారి. ఏమిటి ఇంత బరువు అయిపోయాడు స్వామి? రోజు ఈయన అణోరణీయాన్ మహతో మహీయాన్, ఎంత జగద్ధారకుడైన విరాట్ రూపుడైనా తన ఎందు హాయిగా తేలిగ్గా పడుకున్నాడు, ఇవాళ బరువు ఎక్కిపోయాడు. ఈ భావం ఏమిటా అనుకుంటూ ఉంటే వాళ్ళ పెద్ద ఆయన ఉదయం పూట ఒక మాట చెప్పారు, నిన్న శివతాండవం గురించి చెప్తూ ఉంటే వాళ్ళు 3 kgలు పెరిగానండి అన్నాడు ఆయన. ఓహో, ఇదే అనమాట అనుకున్నాను నేను, ఆయన వస్తే బరువు పెరిగిపోతానండి. బరువు ఎందుకు అయ్యో వచ్చిందంటే ఈయన ఒక ధ్యాన భంగిమలోకి వెళ్ళిపెట్ట, దాంతో బరువు ఎక్కు పెట్టే విష్ణు.
1: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
2: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurveda, Madhyandina Shaka, Adhyayam 35.

నాభ్య ప్రజాపయ ప్రజా అభిషద ప్రజానాగం ప్రత్యే గర్భస్తంభోతి ఏతస్మాద్వయోనే ప్రజాపయ ప్రజా అభిషద తస్మాదేవయోనే ప్రజాపయ ప్రజా అభిషద తస్మాదేవయోనే ప్రజాయతే బ్రాహ్మణో దక్షిణగోపాత్ బ్రాహ్మణో వై ప్రజానాముపద్రష్ట ఉపద్రష్టమత్తే.

ప్రణముద్రక్ష బ్రాహ్మణం దక్షిణతో నిజరాజ్య ప్రదోహేంద్రియాచక్షేత హేతద్వే దేవానా పరమంగుష్ట్యం బ్రహ్మ హేచతుర్హోదారదేవ ప్రకాశం గమయతి సదేవం ప్రకాశం కదం ప్రకాశం ప్రజానం గమయతి గర్భస్తంభముద్రక్ష్యాచస్తే అగ్నివాగేదధ్వస్తంభ అగ్నివచ్చేవ్యాచస్తే బ్రాహ్మణో దక్షిణదౌవాస్తే బ్రాహ్మణో వేత్ ప్రజానా ఉపద్రష్ట ఉపద్రష్టమస్తే.

మానః పంచహోదారం మనసారభ్యమేషుభుజాత్ సాతుల్మాహత్యాన్యవృత్వాలభ్యపదముదే స్వకామేతమంధకం కుజేయేతం లబ్ధో సాతమపశ్యత్ సంమనసారభ్యమేషుభోత్తమాత్మాత్రామదే సంగహేనాగృహ్యగ్రహత్వం పశుబంధేన లక్ష్యమాణ సద్భోదారం మనదానద్ధృత్యాహవైరేషుడాత్ పశుబంధమే పదస్థానభ్య ప్రదముదే గృహోభవతే పశుబంధస్ దృష్టస్థిర్థే సోకామేణ సౌన్నమద్ధరకం సదేతి సరేతకం సప్తహోదారమపశ్యత్.

తద్వ్యాచ్యాత్సం శ్రవణ సప్తహోదారమ్మదానస్తామీయ సౌజ్యమేదాభ్యతమే.

ేమింద్రంజనయ్వమితి హేతపోత్యంత సాంద్రోపశ్యన్ సమగ్రవన్ చాయక్షయతి బ్రహ్మాభయ.

ప్రాజనయన్ ప్రజాపతిర్వేషతుభవతాజనయన్ అయం పౌర్వేషవర్గం అయం పౌర్వరి పరాశ్చాశ్వ హోదా.

ప్రతిష్టాయాం సువర్గం లోకమేతి హే సువర్ణంగిరసమాదిత్యాన్ పక్షా త్వత్సద్రోహ్యం వక్ష్యామి ఛందస్సిత్యం.

0: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org, the next program is Yoga, Spiritual Discourse. In this, you are about to listen Sadhana, presented by Sri Ramakrishnan. Thank you. Om Namah Shivaya.
1: తదక్షీయతే ప్రకాశావరణం తదక్షీయతే ప్రకాశావరణం తదక్షీయతే ప్రకాశావరణం. ఓకే, త్రూ ప్రాణాయామ ఆల్సో దేర్ ఇస్ అ సిద్ధి విచ్ యూ కెన్ గెయిన్, బికాస్ త్రూ ఈచ్ ఆఫ్ దిస్ యోగిక్ ప్రాక్టీస్ యూ విల్ గెయిన్ సమ్ సిద్ధి ఆర్ అదర్. వాట్ విల్ యూ గెయిన్ త్రూ ప్రాణాయామ? తతః త్రూ దట్ ప్రాణాయామ క్షీయతే, ఇట్ ఇస్ డెస్ట్రాయిడ్. వాట్ ఇస్ డెస్ట్రాయిడ్? ప్రకాశ ఆవరణం. ప్రకాశ ది ఇల్యూమినింగ్ ది సెల్ఫ్, ఇమిలింగ్ ది ఇల్యూమినింగ్ ది సెల్ఫ్. ఆవరణ ది వీల్ విచ్ కవర్స్ ది షీత్ విచ్ కవర్స్ దిస్ సెల్ఫ్ దిస్ ట్రూత్ మీ ఐ దట్ ఇస్ రిమూవ్డ్. ప్రాణాయామ ప్రాణాయామాన్ అభ్యస్తో అస్య యోగిన క్షీయతే వివేక జ్ఞాన ఆవరణం ఆవరణీయం కర్మ. సో దట్ karma which engulfs, which covers the viveka jnana, the true knowledge, that viveka jnana sheath is removed. That sheath which covers the viveka jnana is removed through pranayama. Oh, this is beautiful, you know. Tataha bhiyate prakashavaranam. Through pranayama you can destroy the sheath of. Then, why am I condemning it from first day? Pranayama, don't do pranayama, pranayama, pranayama, pranayama. Whenever pranayama is coming, I am condemning it. Because this has to be practiced in a method. It should be practiced in an order. And as such, there is no guru who has the knowledge, total knowledge of pranayama. Because total knowledge of pranayama is not just inhaling and exhaling prana. Total knowledge of pranayama means total knowledge of your body system. Not just that, total knowledge of the nervous system. We are not just talking about the gross nerves. We are talking about the spiritual subtle nerves. We are talking about the spiritual subtle nerves. You have to have the knowledge about that. And people who have the knowledge about the nerves, these nadis, the subtle nerves, are very rare to find. They are very rare. They are, it's, you can say they don't exist. So, it is very difficult. If something happens, your guru will not know what's happening. You will not know what's happening. But at least you will be in bliss. Bliss is ignorance. You will at least be in that ignorant bliss. You will not be disturbed, but your guru will be disturbed. So, kshiyate prakashavaranam, that's a good method, but still, without a proper guidance, it is very, very dangerous. It's double-edged sword. Tata yat tad achakshate, that is what is said by the great acharyas also. Mahamohamayena indrajalena ప్రకాశశీలం సత్వం ఆవృత్య తదేవ ఆకార్యే నియుక్తే ఇది. సో మహామోహమయ ఇంద్రజాలేన దిస్ మహా దిస్ ఇంద్రజాల దిస్ దిస్ అవిద్య విచ్ ఇస్ మహామోహమయ విచ్ విల్ పుట్ అస్ ఇన్ సో మచ్ ఆఫ్ డెల్యూషన్ దట్ కైండ్ ఆఫ్ విచ్ ఇస్ ది కాస్ ఫార్ ఆల్ ది సంసార దట్ కైండ్ ఆఫ్ ప్రకాశశీలం విత్ దట్ ఇంద్రజాలైన ప్రకాశ

ఆయ నమః కపాలినే నమః నీలలోహితాయ నమః ధ్యానాహారాయ నమః అపరిచ్ఛేద్యాయ నమః గౌరీభర్త్రే నమః గణేశ్వరాయ నమః అష్టమూర్తయే నమః విశ్వమూర్తయే నమః త్రివర్గాయ నమః స్వర్గసాధనాయ నమః జ్ఞానగమ్యాయ నమః దృఢప్రజ్ఞాయ నమః దేవదేవాయ నమః త్రిలోచనాయ నమః వామదేవాయ నమః మహాదేవాయ నమః పటవే నమః పరివృడాయ నమః దృఢాయ నమః విశ్వరూపాయ నమః విరూపాక్షాయ నమః వాగీశాయ నమః శృతిమంత్రగాయ నమః సర్వప్రణవసంవాదినే నమః వృషాంకాయ నమః వృషవాహనాయ నమః ఈశాయ నమః పినాకినే నమః ఖట్వాంగినే నమః చిత్రవేషాయ నమః చిరంతనాయ నమః మనోమయాయ నమః మహాయోగినే నమః స్థిరాయ నమః బ్రహ్మాండధూర్జటినే నమః కాలకాలాయ నమః కృత్తివాససే నమః సుభగాయ నమః ప్రణవాత్మకాయ నమః నాగచూడాయ నమః సుచక్షుష్యాయ నమః దుర్వాససే నమః పురశాసనాయ నమః దృగాయుధాయ నమః స్కందగురవే నమః పరమేష్ఠినే నమః పరాయణాయ నమః అనాదిమధ్యనిధనాయ నమః గిరీశాయ నమః గిరిజాధవాయ నమః కుబేరబంధవే నమః శ్రీకంఠాయ నమః లోకవంద్యోత్తమాయ నమః మృదవే నమః సామాన్యాయ నమః.

ప్రజాపతయే నమః స్థితాయ నమః విజితాత్మనే నమః విధేయాత్మనే నమః భూతవాహనసారథయే నమః సగణాయ నమః గణకాయాయ నమః సుకీర్తయే నమః చిన్నసంశయాయ నమః కామదేవాయ నమః కామకాలాయ నమః భస్మోద్ధూళిత విగ్రహాయ నమః భస్మప్రియాయ నమః భస్మశా

క్షేత్రజ్ఞాయ నమః క్షేత్రపాలకాయ నమః జమదగ్నయే నమః జలనిధయే నమః విపాకాయ నమః విశ్వకారకాయ నమః అధరాయ నమః అనుత్తరాయ నమః జ్ఞేయాయ నమః జ్యేష్ఠాయ నమః.

అనాకులాయ నమః నిరవధ్య పదోపాయాయ నమః విద్యారాశయే నమః అకృత్రిమాయ నమః ప్రశాంత బుద్ధయే నమః అక్షుద్రాయ నమః క్షుద్రఘ్నే నమః నిత్య సుందరాయ నమః ధ్యేయాయ నమః అగ్రధుర్యాయ నమః ధాత్రీషాయ నమః సాకల్యాయ నమః శర్వరీపతయే నమః పరమార్థగురవే నమః వ్యాపినే నమః శుచయే నమః ఆశ్రితవత్సలాయ నమః రసాయ నమః రసజ్ఞాయ నమః సారజ్ఞాయ నమః సర్వసత్వావలంబనాయ నమః. ఇతి శ్రీ సౌరపురాణే విష్ణుచక్రప్రాప్తిహేతు

0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: Om Atha Chatur Vimshodhyayah Bhasma Mahatyam Sutava Vacha Vividham Bhasma Samproktam Sarva Mangaladam Param Tat Prakaramaham Vakshe Savadhanataya Shunu ఏకం జ్ఞేయం మహాభస్మ ద్వితీయం స్వల్ప సంయకం మహాభస్మ ఇది ప్రోక్తం భస్మ నానావిధం పరం తద్భస్మ త్రివిధం ప్రోక్తం శ్రౌతం స్మార్తం చ లౌకికం భస్మైవ స్వల్ప సంయం హి బహుధా పరికీర్తితం శ్రౌతం భస్మ తథా స్మార్తం ద్విజానామేవ కీర్తితం అన్యేషామపి సర్వేషాం అపరం భస్మ లౌకికం ధారణం మంత్రతః ప్రోక్తం ద్విజానా మునిపుంగవైః కేవలం ధారణం జ్ఞేయం అన్యేషాం మంత్రవర్జితం ఆగ్నేయముచ్యతే భస్మ దగ్ధం గోమయ సంభవం తదపి ద్రవ్యమిత్యుక్తం త్రిపుండ్రస్య మహామునే అగ్నిహోత్రోదితం భస్మ సంగ్రాహ్యం వా మనీషిభిః అన్యయజ్ఞోదితం వాపి త్రిపుండ్రస్య చ ధారణే అగ్నిరిత్యాదిభిర్మంత్రీ జాబాలోపనిషద్గతైః సప్తభిర్ధూలనం కార్యం భస్మనా తజలేన చ వర్ణానామాశ్రమానాం చ మంత్రతో అమంత్రతోపి చ త్రిపుండ్రోద్ధూలనం ప్రోక్తం జాబాలైరాదరేణ చ భస్మనోధూలనం చైవ యథా తిర్యక్ త్రిపుండ్రకం ప్రమాదాదపి మోక్షాతి న త్యజేత్ ఇది విశ్రుతిః శివేన విష్ణునా చైవ యథా తిర్యక్ త్రిపుండ్రకం ఉమాదేవీ చ లక్ష్మీశ్చ వాచాత్యాభిశ్చ నిత్యజః బ్రాహ్మణే క్షత్రియైర్వైశ్యైః శూద్రైరపి చ సంకరైః అపభ్రంశైర్ధృతం భస్మ త్రిపుండ్రోధూలనాత్మనా ఉద్ధూలనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచరందియే తేషాం నాది సమాచారో వర్ణాశ్రమ సమన్వితః ఉద్ధూలనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచరందియే తేషాం నాది వినిర్ముక్తిః సంసారా జన్మకోటిభిః ఉద్ధూలనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచరందియే తేషాం నాది శివజ్ఞానం కల్పకోటిశతైరపి ఉద్ధూలనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచరందియే తే మహాపాదకైర్యుక్తా ఇది శాస్త్రీయ నిర్ణయః ఉద్ధూలనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచరందియే తేషాం ఆచరితం సర్వం విపరీత ఫలాయ హి మహాపాదకయుక్తానాం జంతూనాం సర్వవిద్విషాం త్రిపుండ్రోధూలనద్వేషీ జాయతే సుదృఢం మునే శివాగ్నికార్యం హ్యకృత్వా కుర్యాత్ త్రియాయుషాత్మవిత్ ముచ్యతే సర్వపాపైస్తు స్పృష్టేన భస్మనా నరః

0: పునటీషు చ రజస్వలాసుకన్యాసు విధవాసు చ మైథునం మాంసచరమ రసాదీనాం లవణస్య చ విక్రయ వైశూన్యం కూటవాదశ్చ సాక్షిమిత్యాభిలాషినాం ఏవమాదీన్య సంఖ్యాని పాపాని వివిధాని చ సద్య ఏవ వినశ్యంతి త్రిపుండ్రస్య చ ధారణాద్ శివద్రవ్యాపహరణం శివనిందాం చ కుత్రచిత్ నిందా చ విభక్తానాం ప్రాయశ్చిత్తేనం శుధ్యతి రుద్రాక్షం యస్య గాత్రేషు లలాటేతు త్రిపుండ్రకం చాండాలోపి సంపూజ్యో వర్ణవర్ణోత్తమోత్తమ యాని తీర్థాని లోకేస్మిన్ గంగాద్యాః సరితశ్చయాః స్నాతో భవతి సర్వత్ర లలాటేతు త్రిపుండ్రకం సప్తకోటి మహామంత్రాః పంచాక్షరపురస్సరాః తథాన్యే కోటిశో మంత్రాః శైవ కైవల్యహేతవః అన్యే మంత్రా చ దేవానాం సర్వసౌఖ్యకరా మునే తే సర్వే తస్య వశ్యాస్యుర్ యో బిభర్తి త్రిపుండ్రకం సహస్రం పూర్వజాతానాం సహస్రం జనయిష్యతాం వంశజానాం జాతీనాం ఉద్ధరేత్ యస్త్రిపుండ్రకృత్ యః భుక్త్వా కిలాన్ భోగాన్ దీర్ఘాయుర్వ్యాధివర్జితః జీవితాంతే చ మరణం సుఖేనైవ ప్రపద్యతే అష్టైశ్వర్య గుణోపేతం ప్రాప్య దివ్య వపుః శివం దివ్యం విమానమారుహ్య దివ్య త్రిదశ సేవితం విద్యాధరానాం సర్వేషాం గంధర్వానాం అహౌజతాం ఇంద్రాదిలోకపాలానాం లోకేషు చ యథాక్రమం భుక్త్వా భోగాన్ విపులాన్ ప్రజేషాణాం పదేషు చ బ్రహ్మణః పదమాసాద్య తత్ర కన్యా శతం రమేత్ తత్ర బ్రహ్మాయుషోమానం భుక్త్వా భోగాననేకజః విష్ణుర్లోకే లభేద్ భోగం యావద్ బ్రహ్మ శతాన్యదః యావద్ బ్రహ్మ శతాత్యయః శివలోకం దతః ప్రాప్య లబ్ధేష్టం కామమక్షయం శివసాయుజ్యమాప్నోతి సంశయో నాత్ర జాయతాం సర్వోపనిషదాం సారం సమాలోక్య ముహుర్ముహు ఇదమేవ హి నిర్ణీతం పరం శ్రేయస్త్రిపుండ్రకం విభూతిం నిందతే యో వై బ్రాహ్మణ సోన్యజాతకః ప్రయాతి నరకే ఘోరే యావద్ బ్రహ్మా చ ధర్ముకః శ్రాద్ధే యజ్ఞే జపే హోమే వైశ్వదేవే సురార్చనే ధృతత్రిపుండ్రః పూతాత్మా మృత్యుం జయతి మానవః జలస్నానం మలత్యాగే భస్మస్నానం సదాశుచి మంత్రస్నానం హరేత్ పాపం జ్ఞానస్నానే పరం పదం సర్వతీర్థేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం తత్ఫలం సమవాప్నోతి భస్మస్నానకరో నరః భస్మస్నానం పరం తీర్థం గంగాస్నానం దినే దినే భస్మరూపీ శివః సాక్షాద్ భస్మత్రైలోక్య పావనం నదూనం నదధ్యానం నదద్దానం జపోనస త్రిపుండ్రేణ వినాయేన విప్రేణ యదనుష్ఠితం వానప్రస్థస్య కన్యానాం దీక్షాదీననృణాం తథా మధ్యాహ్న ప్రాగ్జలైర్యుక్తం పరతో జలవర్జితం ఏవం త్రిపుండ్రం యక్కుర్యాన్ నిత్యం నియతమానదః శివభక్తస్య విజ్ఞేయో భుక్తిం ముక్తిం చ విందతి యత్యాగేనైవ రుద్రాక్షం ఏకోపి బహుపుణ్యదః తస్య జన్మ నిరర్థం స్యాత్ త్రిపుండ్రరహితో యది యస్యాంగేనైవ రుద్రాక్షం ఏకోపి బహుపుణ్యదః తస్య జన్మ నిరర్థం స్యాత్ త్రిపుండ్రరహితో యది ఏవం త్రిపుండ్రమాహాత్యం సమాధాకథితం మయా రహస్యం సర్వజంతూనాం గోపనీయమిదం త్వయా తిస్రో రేఖా భవంతేవ స్థానేషు మునిపుంగవాః లలాటాదిషు సర్వేషు యథోక్తేషు పుధైర్మునే భ్రువోర్మధ్యం సమారభ్య యావదంతో భవేద్ భ్రువోః తావత్ ప్రమాణం సంధార్యం లలాటే చ త్రిపుండ్రకం మధ్యమానామికాంగుళ్యా మధ్యేతు ప్రతిలోమదః అంగుష్టేన కృతా రేఖా త్రిపుండ్రాఖ్యాభిధీయతే మధ్యేంగులిభిర్ ఆదాయ తితిర్భిర్భస్మయత్తదః త్రిపుండ్రం ధారయేద్భక్త్యా భక్తిముక్తిప్రదం పరం తిసృనాం అపి రేఖానాం ప్రత్యేకం నవదేవతాః సర్వగాత్రేషు సర్వత్రాంగేషు తావక్ష్యే సావధానతయా శృణు అకారో గాఢవస్త్యాభిర్భూర్ధర్మశ్చ రజో గుణః ఋగ్వేదశ్చ క్రియాశక్తిః ప్రాతస్సవరమేవ చ మహాదేవశ్చ రేఖాయాః ప్రథమాయాశ్చ దేవత విజ్ఞేయా మునిశార్దూలః శివదీక్షాపరాయణైః ఉకారో దక్షిణాగ్నిశ్చ నభస్తత్వం యజుస్తథా మధ్యంధినం చ సవనం ఇచ్ఛాశక్త్యంతరాత్మకో మహేశ్వరశ్చ రేఖాయా ద్వితీయాయాశ్చ దేవత విజ్ఞేయా మునిశార్దూల శివదీక్షాపరాయణైః నకారా ఆహ్వనీయౌ చ పరమాత్మా తమో దివౌ జ్ఞానశక్తి సామవేద తృతీయం సవనం తథా శివశ్చైవ స రేఖాయా తృతీయాయాశ్చ దేవత విజ్ఞేయా మునిశార్దూల శివదీక్షాపరాయణైః ఏవం నిత్యం నమస్కృత్య సద్భక్త్యా స్థానదేవతాః త్రిపుండ్రం ధారయే శుద్ధౌ భుక్తిముక్తిం చ విందతి ఇత్యుక్తా స్థానదేవాశ్చ सर्वांगेषु मुनीश्वरः तेषां संबंधिनो भक्त्या स्थानानि शृणु सांप्रतं द्वात्रिंशस्थानके वार्धशोडशस्थानकेऽपि च अष्टस्थाने तथा चैव पञ्चस्थानेऽपि तान्यसेत् उत्तमाङ्गे ललाटे च कर्णयोर्नेत्रयो तथा नासावक्त्रकलेष्वेकं हस्तयोरुभयोस्ततः कूर्परे मणिबन्धे च हृदये पार्श्वयोर्द्वयोः नाभौ मुष्कद्वये चैव मूर्वोर्गुल्फे च जानुनी जङ्घाद्वये पदद्वन्द्वे द्वात्रिंशत्स्थानमुत्तमम् अग्न्यभूवायुदिग्धे च दिक्पालान्वसुभिः सह धरा ध्रुवश्च सोमश्च आपश्चैवानिलो नलः प्रत्यूषश्च प्रभासश्च वसवोऽष्टौ प्रकीर्तिताः एतेषां नाम मात्रेण त्रिपुण्ड्रं धारयेद्भुतः कुर्याद्वा षोडशस्थाने त्रिपुण्ड्रं तु समाहितः शीर्षके च ललाटे च कण्ठे चांसद्वये भुजे कूर्परे मणिबन्धे च हृदये नाभिकर्षके पृष्ठे चैव प्रतिष्ठाय यजेत् तत्राश्विदैवते शिवं शक्तिं तथा रुद्रम् ईशं नारदमेव च वामादिरवशक्तिश्च एता षोडश देवताः नासत्यो दशरकश्चैव अश्विनौ द्वौ प्रकीर्तितौ अथवा मूर्ध्नीके चे च कर्णयोर्वदने तथा बाहुद्वये च हृदये नाभ्याम् ऊर्युगे तथा जानुद्वये च पदयोः पृष्ठभागे च षोडश शिवश्चन्द्रश्च रुद्रको विघ्नेशो विष्णुरेव वा श्रीश्चैव हृदये शम्भुस्तथा नाभौ प्रजापतिः नागश्च नागकन्या च उभयोर्ऋषिकन्यकाः पादयोश्च समुद्राश्च तीर्थाः पृष्ठे विशालतः इत्येवं षोडशस्थानम् अष्टस्थानमथोच्यते गुह्यस्थानं ललाटश्च कर्णद्वयमनुत्तमम् अंसयुग्मं च हृदयं नाभिरित्येवमष्टकं ब्रह्मा च ऋषयः सप्त देवता च प्रकीर्तिताः इत्येवं तु समुद्दिष्टं भस्मविद्भिर्मुनीश्वराः अथवा मस्तकं बाहु हृदयं नाभिरेव च पञ्चस्थानान्यसू अमून्याहुर्धारणे भस्मवद्विज्जनाः यथासम्भवनं कुर्यात् देशकालाद्यपेक्षया उद्धुरणेति शक्तश्चेत् त्रिपुण्ड्रादीनि कारयेत् त्रिनेत्रं त्रिगुणाधारं त्रिदेवजनकं शिवं स्मरन्नमः शिवायेति ललाटे तु त्रिपुण्ड्रकम् ईशाभ्यां नमेत्युक्त्वा पार्श्वयोश त्रिपुण्ड्रकम् बीजाभ्यां नमेत्युक्त्वा धारयेतु प्रकोष्ठयोः कुर्याद् अधः पितृभ्यां च उमेशाभ्यां ततोपरि भीमायेति ततः पृष्ठे शिरसः पश्चिमे तथा इति श्रीशिवमहापुराणे प्रथमायां विद्येश्वरसंहितायां भस्मधारणवर्णनो नाम चतुर्विंशोऽध्यायः ॐ
1: ॐ नमः शिवाय Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services.

0: శివమయమైన సభా సదస్సుకు శవనయ్య నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీ రుద్ర నమక మంత్రాల్లో మూడవ అనువాకాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. రెండవ అనువాకంలో జగతాంపతయే జగత్పతి జగదీశ్వరుడు అయిన పరమేశ్వరుడు ఈ జగత్తులో ఒక్కొక్క దానియందు ఏ విధంగా తన పతిత్వాన్ని చూపిస్తూ ఉన్నాడనే దాన్ని పరిశీలించగా, మూడవ అనువాకంలో ఘోర రూపములైన చోర రూపాలలో పరమేశ్వరుడు పతిగా ఉన్నటువంటి వాడని, స్థాయూనాం పతయే నమః, స్థేనానాం పతయే నమః, తస్కరాణాం పతయే నమః, కులుంచానాం పతయే నమః, ఇలాగ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాం. ముష్ణతాం పతయే నమః, వీళ్ళందరూ దొంగలలో ఉన్న రకాలు అని వివరించి మొత్తంగా స్వామి అంటే పెద్ద దొంగ అని తేల్చాను నిన్న కూర్చొని. దొంగల నాయకుడు ఆయన అని ఇక్కడ పతయే అనే శబ్దంలో నాయకుడు అని చెప్పిన దాని యొక్క అంతరార్థం ఏంటి అంటే వారిని కూడా శాసించువాడు అనే విషయం మనం అందులోంచి తీసుకుంటే, చోరాదులని నిగ్రహించగలిగేటువంటి ప్రభువు వంటి వాడు. ఒక ఊళ్ళో దొంగతనం జరిగింది. ఈ దొంగల్ని శిక్షిస్తాడు రాజు. నన్ను శిక్షించే అధికారం నీకేముంది అని దొంగ అడగడే, ఎందుకంటే నేను రాజుని గనక. ఎవరికి రాజువి? నాకు రాజువా అంటే నీకు కూడా నేనే రాజుని అంటాడా లేదా? చోరులకు కూడా ఆ దొంగే రాజు, కనుకనే ఆ రాజు వేసిన శిక్షని చోరుడు అంగీకరించవలసిందే. ఆ కారణం చేత ఈ జగత్తులో అందరికీ ప్రభు అయినట్లు దొంగలకు కూడా ఆయన ప్రభు. అది మనం తెలుసుకుంటే ఈ దొంగలనే వాళ్ళని నిగ్రహించగలడు. ఎలా నిగ్రహిస్తాడు? సర్వబుద్ధి శాసకుడు పరమేశ్వరుడు, సర్వబుద్ధులని శాసించేటటువంటి వాడు గనక. ఇప్పుడు మనం లోకంలో నానా యాత్రలు పడుతూ ఉంటాం కడుపు నింపుకోవడానికి. వాడిని వెళ్ళి పొగడాలి, వీడిని వెళ్ళి పొగడాలి, కాబట్టి ఉదయం ఈశ్వరుడు ఆరాధన చేసుకోరా అంటే నాకు టైం లేదండి, పలానా వాడు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం స్తోత్రం చేయాలని. ఆ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడే కూర్చుని అది భగవంతుడికి స్తోత్రం చేస్తే వాడు మన ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇవ్వాల్సింది ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే సర్వబుద్ధి శాసకుడు ఆ పరమేశ్వరుడు. అందుకే సృష్టిలో ఈశ్వరారాధన కోసం ఏ పనినైనా వాయిదా వేయచ్చు, కానీ మిగిలిన పనుల కోసం ఈశ్వరారాధనను మాత్రం వాయిదా వేయరాదు. ఇది విషయం. సర్వబుద్ధి శాసకుడైన ఆ పరమేశ్వరుడు నీ మీదకి కత్తి ఎత్తే వాడిని కూడా ఆ కత్తి కింద పెట్టి కాళ్ళ మీద పడి దండం పెట్టేటట్లు చేయగలడు. వాడు బుద్ధిలో కూడా ఆయన ఉన్నాడు గనక. ఆ కారణం చేతనే ఇక్కడ దొంగల నాయకుడైన రుద్రుడికి కూడా నమస్కరిస్తున్నామంటే, సృష్టిలో మనం చూస్తున్న ఘోరమును అఘోరమును శాసించేవాడు పాత్రం ఒక్కడే శివుడే. అందుకే ఘోరమును మనల్ని బాధించకుండాను, అఘోరమును మనకు ఆనందం కలిగించేటట్లుగాను మార్చగలిగే శక్తి ఆయనకే ఉన్నది. అంతెందుకండి, మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు కుక్క మీద వచ్చి పడింది అనుకోండి భయపడతాం మనం. భయపడితే వెనకాల నుంచి ఏ టామీలారా అన్న పిలుపు వింటే ముందు ధైర్యం మనకి, ఎందుకంటే ఆ కుక్కకి ప్రతి ఒక్కడు లోపల నుంచి వస్తున్నాడు. ఇప్పుడు అమ్మయ్యా గేట్ దగ్గర నిలబడచ్చు మనం, లేకపోతే పారిపోవడమే. ఆయన వచ్చి పట్టుకుని లాగి కడతాడు. ఆ కుక్క ఆయన మాట విని కట్టుబడింది, అదే పట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తే వస్తుందా? అదే విధంగా మనం అయితే దాన్ని ఎందుకు పెట్టుకున్నాడు? దాన్ని ఈ రక్షణ కోసం అక్కడ పెట్టబడినది. అలాగే ఈ వ్యవస్థలో కూడా ప్రతి దానిని ఆయన శాసించగలడు. అందుకు ఆయన కానీ పక్కనుంటే ఘోరం కూడా అఘోరమైపోతుంది. కాటు వేస్తుందేమోను భయపడి పారిపోయే పాము ఆయన మెడలో ఉండగా చూస్తే నమస్కారం పెడుతున్నాం, ధైర్యంగా ఆయన దగ్గర కూర్చుంటున్నాం. అందుకు ఘోరము అఘోరము కూడా ఈశ్వరునివే అని తెలియగలిగేవాడు దేనికి భయపడడు. అది ఆ అభయం కల్పించడానికే రుద్రం మనకి పాఠం నేర్పుతున్నది ఇక్కడ. అలాంటి ఆ పరమేశ్వరుడు నిజంగా దొంగగా అనుగ్రహించమని మనం ప్రార్థించాలి. ఏ స్థాయిలోనైనా, ఇప్పుడు నేను మీకు వివరించిన స్థాయి అంతా లౌకిక ప్రయోజనాలను నెరవేర్చే స్థాయి. ఈ స్థాయిలో కూడా ఈశ్వరుణ్ణే ఉపాసించాలి. ఆధ్యాత్మికంగా మనం ఆలోచించగలిగితే అసలు పెద్ద దొంగ అని తెలుసుకుంటే దొంగ ఏం చేస్తాడు? వీలైనంత దోచుకుంటాడు. ఇంకా ఏవైనా దాచేవా అని అడిగి మరీ దోచుకుంటాడు, అవునా లేదా? అన్నీ దోచుకుని తనని మాత్రం ఎవడైతే మిగులుస్తాడో వాడే గొప్ప దొంగ అండి. ఇంకా ఏదైనా మిగిల్చాడంటే వాడు పెద్ద దొంగ కాదు. అందుకు దొంగ అంటే ఏమిటో నిన్న నిర్వచనం చెప్తూ నీది కానిది నీ దగ్గర ఉంటే ఆయన తీసేస్తాడన్నా. నీది కానిదంటే ఆత్మేయతరము. ఆత్మేయతరమైనటువంటి ఏ అజ్ఞానమంతా పేరుకుపోయి మన చుట్టూ బరువు లేపి అసలు మనమేమిటో మర్చిపోయే స్థితికి వచ్చేసిందో, అదేవిధంగా ఈ ఆత్మేయతరములైన అజ్ఞానములన్నీ తొలగించి కేవలము అతడిని మాత్రమే మిగిల్చి, అతడిని మాత్రమే మిగిల్చినప్పుడు అప్పుడు అతడికి తెలుస్తుంది రెండు లేదని, మిగిలింది నువ్వు ఒక్కడవే అని.
1: ఇదే దొంగలందరిని ఏలే దొర ఇతడు పెద్ద దొంగ, ఏమి మిగులకుండా దోచి ఇతడే మిగులు దొంగ. అది విశేషం. ఏమీ మిగలకుండా ఆయన ఒక్కడే మిగులుతాడు. ప్రళయకాలంలో కూడా అదే చేస్తున్నాడు, మొత్తం తీసేస్తాడట. ఆయన ఒక్కడు మాత్రం ఉంటాడు, శాశ్వతుడైనటువంటి వాడు. అందుకు అటువంటి దొంగ ఆ శాశ్వతత్వాన్ని ఇవ్వగలిగేవాడు ఆయన ఒక్కడే. గనుక ఆ హరిని హరుణ్ణి, ఆ చోరుణ్ణి మహాచోరుణ్ణి మనం ఆశ్రయించుతూ ఉన్నాం. అటు తర్వాత ఆ ఘోర రూపములతో శిక్షించేటప్పుడు ఆయుధములు ప్రయోగించే వాళ్ళని వర్ణిస్తూ, ఇషుమద్భ్యో ధన్వా విభ్యశ్చవో నమః, ఆతన్వానిభ్య ప్రతి దధానిభ్యశ్చవో నమః, నమ ఆయచ్ఛద్భ్యో విసృజిభ్యశ్చవో నమః, నమోస్యద్భ్యో విద్యద్భ్యశ్చవో నమః. ఈ మంత్రములు ఏం చెప్తున్నాయంటే మనకి పరమేశ్వరుడు ఆయుధాలు ప్రయోగించుతున్న తీరుని చెప్తాయి. మనం ఈ మంత్రాన్ని భావన చేస్తూ ఉంటే ఈశ్వరుని యొక్క ఒక స్వరూపం వస్తుంది. అది త్రిపురాసురాది రాక్షసుల మీద స్వామి ధనుస్సు ఎక్కుపెట్టినప్పుడు ఎలా ఎక్కుపెడుతున్నాడు అనే సొగసుగా మనం దర్శించవచ్చు. ఇషుమద్భ్యో ధన్వా విభ్యశ్చవో నమః. ఇషువులు అంటే బాణములు, అవి పట్టుకున్నాడు, ధనుస్సు పట్టుకున్నాడు. ఆ రెట్టి పట్టుకున్న తర్వాత ఏం చేశాడు? ఆతాన్వానిభ్య ప్రతి దధానిభ్య, అంటే ఆతన్వానిభ్య అంటే ధనస్సుని అమర్చుతున్నటువంటి వాడు, ఆ ధనస్సుకి అల్లెత్రాటిని బిగిస్తున్నట్ట. ఆయన దేన్ని బిగిస్తున్నాడు మనం ఆలోచిస్తే, ఆ వాసుకి అనేటటువంటి నారిని మేరు పర్వతానికి బిగిస్తున్నటువంటి వాడు. తర్వాత ప్రతి దధానిభ్యశ్చ, ఆ ధనుస్సుకి నారిని బిగించిన తర్వాత బిగించేది బాణం, బాణాన్ని సంధిస్తున్నటువంటి వారు. అటుపై ఏం చేస్తున్నాడు? ఆయచ్ఛద్భ్యః అంటే అల్లెత్రాటిని లాగువాడు, ఆ రూపంలో ఉన్నటువంటి వారు. విసృజద్భ్యః అలా లాగి బాణాన్ని విడిచిపెట్టేటటువంటి వారు. ఆ విడిచిపెట్టినటువంటి బాణం ఏదో ప్రయోగించాడండి పాప, ఆయన ప్రయత్నం ఆయన చేశాడండి, కానీ వెళ్లాల్సిన చోటుకి వెళ్ళలేదండి అని ఉండదు ఈశ్వరుడి విషయంలో. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళుతుంది లక్ష్యాన్ని. అందుకే నమోస్యభ్యో, లక్ష్యమును ఉద్దేశించి వెళ్ళినటువంటి బాణం అలా పయనింపజేసేటటువంటి వాడు. విద్యభ్యశ్చ, అలా వెళ్ళినటువంటి బాణాన్ని ఆ లక్ష్యములో గుచ్చుకుని తన పని తాను చేసేటట్లు చేయించేవాడు. ఈ మొత్తం ఈ ఆర్డర్ చూడండి ఇక్కడ ఎంత చక్కగా. అల్లెత్రాటిని బిగించడం, ధనస్సుని బాణాన్ని సంధించడం, చెవి వరకు లాగడం, విడిచిపెట్టడం, అది లక్ష్యానికి వెళ్ళడం, గుచ్చుకోవడం, ఈ క్రమాలంకారం అంటారు దీన్ని. ఆ క్రమంగా జరిగిన పని ఇది. మామూలుగా ప్రయోగించినటువంటి ఒక మహాయోధని వర్ణించడం మాత్రమే కాదు, ఒక కార్యానికున్న అవస్థలన్నీ ఇలా ఉంటాయి. ఒక పని నెరవేరింది అంటే వాడు గురి తప్పడండి అంటాం. మామూలుగా లోకంలో కూడా మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక పని సాధించాడంటే వాడు అనుకున్న సాధిస్తాడండి, వాడు గురి తప్పడు అన్నాం. గురి తప్పక ముందు అవస్థలు ఎన్నుంటాయి, దాన్ని ఏర్పాటు చేయడం, దానికి తగ్గటవన్నీ సమకూర్చుకోవడం, శక్తి ఎన్ని రకాలుగా పనిచేయాలో చూడండి. దాన్ని ముందు వంచగలిగే శక్తి ఉండాలి, సంధించగలగాలి, దాని మీద ఆ బాణాన్ని పెట్టి లాగే శక్తి ఉండాలి, లాగిన దాన్ని లక్ష్యంపై దృష్టి ఉంచాలి. ఇన్ని ఏకకాలంలో పనిచేస్తే కార్యసిద్ధి అనేది జరుగుతుంది. అలాగే ప్రతి కార్యానికి కూడా సంకల్పం నుంచి ఫలము వరకు కూడా సమర్థత అనేది పనిచేస్తూ ఉండాలి. కొందరికి పాపం సంకల్ప స్థాయిలోనే సమర్థత ఆగిపోతూ ఉంటుంది. ఓహ్ అది చేయించండి, ఇది చేయించండి, ఇది ఎన్ని చెప్తాడో అలా వదిలేస్తే. కొందరు సంకల్ప స్థాయిలో ఆగిపోతుంది, కొందరికి ప్రారంభ స్థాయిలో ఆగిపోతుంది, కొందరు క్రియాస్థానంలో ఆగిపోతుంది, కొందరికి ఫలస్థానంలో ఆగిపోతుంది. కానీ పరమేశ్వరుడు అలా కాదు, సంకల్ప స్థాయి మొదలు ఫలస్థాయి వరకు సర్వ సమర్థత ఈశ్వరత్వం ఉంటే అది ఇక్కడ చెప్పబడుతున్నది. ఆ సంకల్పాన్ని ఆయన ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకంగా వ్యక్తం చేసి జగద్రూపంగా ఫలవంతం చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించగలడు. లక్ష్య శుద్ధి, లక్ష్య సిద్ధి అని ప్రతి కార్యానికి ఉండేటువంటి విషయం. లక్ష్య శుద్ధి అంటే క్లారిటీ అనేటువంటిది, దేన్ని సాధించాలి అనే క్లారిటీ ఉండాలి. కొందరు పాపం అలా వెళ్ళిపోతూ ఉంటుంది, గుడ్డెద్దు చేలో పడ్డట్టు, ఏ పని చేసినా అంతే, ఎందుకు చేస్తున్నావు, దీని ప్రయోజనం ఏమిటి అనే శుద్ధి, క్లారిటీ ఉండాలి, క్లారిటీ ఆఫ్ విజన్. అటు తర్వాత దాన్ని సాధించగలగడం, అచీవ్మెంట్. అందుకే లక్ష్య శుద్ధి, లక్ష్య సిద్ధి. ఈ లక్ష్య శుద్ధి, లక్ష్య సిద్ధికి అనుగుణంగా ఇవన్నీ సజ్జీకృతం కావాలి. ఇది ఒక కార్యం యొక్క పూర్ణ స్వరూపం ఈ మంత్రములో వివరించబడింది. అందుకే రుద్రంలో ఈ మంత్ర ప్రయోగం చేసినప్పుడు కార్యసిద్ధిని సంపూర్ణ చేయగలిగేటువంటి శక్తి దీనిలో ఉన్నది. అదేవిధంగా కొందరు యోగపరమైన వ్యాఖ్యానాన్ని కూడా దీనికి అందజేశారు. మనం ముందే చెప్పుకున్నాం, రుద్రానికి రకరకాల వ్యాఖ్యానాలు చెప్పాలంటే ఒక సంవత్సరం కనీసం కావాలి, ఏవి కల్పితాలు కావు.
0: అన్ని ఉన్నాయి ఇందులో. అది మన యొక్క బుద్ధి వైదగ్ధ్యం అనుకోవద్దు, మన బుద్ధి చమత్కారం అనుకోవద్దు, వేదం చేసిన చమత్కారం. వేదం ఒక మంత్రంలో అలా దట్టించుతుంది, అన్నింటినీ దట్టించుతుంది. నువ్వు ఏ స్థాయిలోకి వెళ్ళినా ఆ మంత్రమే. ఇహానికి కావాల్సిన అన్నం కావాలండి, ఇదే మంత్రం. కాదండి యోగంకి ఇంకేదైనా చెప్పండి, అయితే ఇదే. కాదండి ముక్తికి ఏదైనా చెప్పండి, అయితే ఇదే అంటాడు. దేనికైనా ఇదే. అందుకే ఇన్ని అర్థాలు దీంట్లోంచి రావడానికి కారణం, యోగానికి కూడా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అనుసంధానించి మేరువు అనేటటువంటి ఏ వెన్నుదండం ఉన్నదో దానిని ఈ ప్రణవ సాధనతో సంధించడం, దాన్ని పరమాత్మ యందు లక్ష్యాన్ని సమకూర్చడం, ఈ క్రియ అంతా ఇందులో చెప్పబడినట్లుగా యోగపరమైన వ్యాఖ్యాన్ని ఇచ్చిన వారు ఉన్నారు. అసలు త్రిపురాసుర సంహారం, రుద్రుని యొక్క ధనస్సు, ఇవన్నీ వీటికే సంకేతం. అందుకే మేరు ధనువు, మేరువు అంటే ఏదో కాదు, మన వెన్నుదండమే మేరువు. ప్రణవ ధనుహు అన్నారు, ప్రణవమే ధనుస్సు అన్నారు. ప్రణవం అంటే ఆ మేరువును అనుసంధానించి ఓంకారనాదానుసంధానం చేసినప్పుడు అది ప్రణవధనువు అయింది. అదే అందుకే ప్రణవమే పరమేశ్వరునికి ధనువు అని వివరించారు. ఇలాగ వేదం చెప్పిన మాటలతోనే ఈ మంత్రాలకు మనం అనేకములైన అర్థములు చెప్పినప్పుడు యోగాదుల్ని సిద్ధింపజేసేటువంటి వాడు, సర్వ కార్యములను వివిధ స్థాయిలలో సిద్ధింపజేసేవాడు పరమేశ్వరుడు. అంటే సంకల్పానికి కావలసిన సమర్థత, జ్ఞానానికి కావలసిన సమర్థత, క్రియకి కావలసిన సమర్థత, ఫలానికి కావలసిన సమర్థత, అన్నీ చేయగలిగేవాడు ఆ పరమేశ్వరుడే. ప్రతి స్థాయిలో కూడా ఈశత్వం ఉండాలి. ఈశత్వం అంటే సమర్థత. ఆ సమర్థత ఆయన నుంచే రావాలి. అందుకే ఈశ్వరుడు అని. ఇది ఏ చిన్నపాటి కార్యానికైనా ఉండవలసిందే. ప్రతి చిన్న పనికి కూడా ఇన్ని సహకరించాలి. ఇన్ని సమకూర్చేటటువంటి ఈశ్వర చైతన్యాన్ని ఇంత అందంగా వర్ణించి మనకు చూపించారు. అటు తర్వాత మనలో ప్రసరించే చైతన్యం ఎలా ఉంటుందని, ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః, స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః, తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవో నమః. ఇవి పడుకున్న వాళ్ళు, కూర్చున్న వాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళు, వీళ్ళందరూ రుద్రస్వరూపులే. అయితే మనకిప్పుడు కూర్చొని వింటున్న వాళ్లే కనిపిస్తే బాగుంటుంది, స్వపద్భ్యో కనిపించకుండా. సరే, అన్ని చోట్ల ఉంటాయి ఇవి. అన్ని రూపముల్లో ఉన్న రుద్రులకి నమస్కారము అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఈ మూమెంట్స్ కేవలం బయట ఉన్న వాళ్లలోనే కాక ఈ అంటున్న వాడిలోనే ఉన్నాయి. ఈ అవస్థలన్నీ కూడా, నిద్రపోయే అవస్థ, జాగ్రత్త పొందే అవస్థ, కూర్చున్న అవస్థ, నడిచే అవస్థ, ఇన్ని అవస్థలుగా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి చైతన్య విశేషం చేత ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ సమర్థత కూడా ఈశత్వమే. అందుకే పరమేశ్వరుడు, పరమమైన సమర్థ స్వరూపుడు ఇన్ని రూపములుగా మనలో తన సమర్థతని చూపిస్తున్నాడు. ప్రతిదానికి సమర్థత ఉండాలి. బుద్ధికి సమర్థత ఉండాలి, ఇంద్రియాలకు సమర్థత ఉండాలి. ఆ ఇంద్రియాల్లో వేళ్లకి, కీళ్లకి, నరాలకి, ఆపాద మస్తకం సమర్థత ఉండాలి. ఇందులో దేన్ని సమర్థత లోపించినా ప్రమాదమే. అందుకు ఈ రుద్ర మంత్రానుష్ఠానం వల్ల, రుద్ర అంటే ప్రాణశక్తి స్వరూపుడు అని మొదటి రోజు చెప్పుకున్నాం. ఈ ప్రాణశక్తి శరీరం అంతా ప్రసరించి సరిగ్గా పనిచేయాలంటే ప్రాణావావ రుద్రాహ, ప్రాణములే రుద్రుడు. 10 వాయువులు ప్రాణవాయువులు, 11వది అయినటువంటి ఆత్మతత్వం, ఇవి కలిపి 11 రుద్రులు. వీరు సహకరిస్తేనే శరీరంలో ఇవన్నీ ప్రసరిస్తున్నాయి. ఆపాదతల మస్తకము చైతన్యం ఉన్నటువంటిది ఈ కారణ చేతనని చెప్పుకున్నాం. కనుక ఇన్ని మూమెంట్స్ పరిశీలిస్తే మనకు మించిన డాన్సర్ లేదనుకున్నాం. ఇంత డాన్స్ చేయించేవాడు ఎవడు అంటే, సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః. పరమేశ్వరుడు యొక్క సర్వక్షేత్రముల స్వరూపాలు, సర్వరూపములు, సర్వ అవతారములు కూడా రుద్రంలో ఉన్నాయి. రుద్రంలో ఉన్న మంత్రముల్లోంచే ఈశ్వర స్వరూపాలన్నీ మనకు గోచరిస్తున్నాయి. అందుకే ఒకరు అన్నారు, ఏమండి నటరాజు నటరాజు శివుడు అంటారే, దానికి వేదముల్లో ఉన్నదా? స్పష్టంగా ఉంది. అది ఇక్కడ ఈ మంత్రముల్లో శివుని యొక్క నటరాజ స్వరూపాన్ని వర్ణించి చూపిస్తున్నాడు. మొత్తం నాట్యంలో కూడా చూపించే భంగిమలన్నీ ఈ మూమెంట్సే, ఈ కదలికల్లోంచే చూపిస్తున్నాడు. అలా పరమేశ్వరుడు విశ్వం అంతా కూడాను నిరంతరం వ్యాపించి కృష్ణవీతాయ ధావతే అనే చైతన్య స్వరూపుడి ఉన్న కారణంగా ప్రతి అణువులో సాగేటువంటి చైతన్య నర్తనమే నటరాజ స్వరూపం. ఇది మనం ఒకప్పుడు విస్తృతంగా వ్యాఖ్యానించుకున్నాం. ఈ నటరాజ తత్వం గురించే పాశ్చాత్యులు ఆకర్షితులై దీనిలోనే మొత్తం కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటి స్వరూపం ఆవిష్కరింపబడింది. కేవలం నటరాజ తత్వంలోనే పాశ్చాత్యులు చెప్తే వాళ్ళు కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ శివ అని రాయడం మొదలుపెట్టిన తర్వాత పాశ్చాత్యులందరూ కూడా భారతీయతకు సంకేతంగా నటరాజమూర్తిని ఉపయోగించడం మొదలుపెట్టారు. అందుకే మొత్తం ప్రపంచంలో నటరాజ విగ్రహం అనేక చోట్ల మనకు కనిపిస్తుంది. ఆ నటరాజ విగ్రహం సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః. ఇది చాలా గొప్ప మాట. పరమేశ్వరుడికి సభాపతి అని పేరు. ఈ సభాపతి అనే పేరు ద్రవిడ దేశంలో చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు తమిళనాడులో. కారణం ఏంటంటే చిదంబర క్షేత్రం. తమిళమా ఆంధ్రాయా అనేది తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్ర విభజనతో వచ్చింది, కానీ మన అంతటిది ఒకటే భారతదేశం. చిదంబర క్షేత్ర వాసుడైన పరమేశ్వరుడు సభాపతి అని చెప్పబడుతున్నాడు. ఈ సభలు చిదంబరంలోనూ బోర్డు సభలు చెప్తారు. దేవసభ, కనకసభ, రాజసభ, చిత్సభ అని ప్రధానంగా నాలుగు సభలు అక్కడ చెప్పబడుతున్నాయి. ఇవి కాక రత్నసభ, ఇలాంటి సభలు మిగిలిన క్షేత్రాల్లో ఉన్నాయి. మధురైలో రత్నసభ ఉందిట, అక్కడ మధ్యాహ్నం పూట నాట్యం చేస్తాడట పరమేశ్వరుడు. ఇదో విశేషం. ఇలాగ కొన్ని కొన్ని క్షేత్రముల్లో చెప్పబడ్డాయి. అలాగే త్యాగరాజస్వామి వారు కొలువై తీరినటువంటి అంటే త్యాగేశ్వరుడు అనేటువంటి త్యాగరాజేశ్వర స్వామి ఉన్న పంచరథ క్షేత్రంలో స్వామివారు అక్కడ అజపాతాండవమూర్తిగా అక్కడ నాట్యం చేస్తున్నాడు. ఇలా వివిధ సభల్లో స్వామి నాట్యం చేస్తాడు. ఎవరైనా సరే డ్యాన్స్ అనేది ఎక్కడ పెడతారు? సభలోనే పెడతారు కదండి. సభలో పెట్టినప్పుడు అందరూ చూసి ఆ నాట్యాన్ని ఆనందిస్తూ ఉంటారు. అప్పుడు ఆ సభలో కూర్చున్న వాళ్ళందరూ ఏమవుతున్నారు? ఆ పరమేశ్వరుడితో తన్మయం చెందిపోతున్నారు. అక్కడ ఒక మహాచైతన్యమూర్తి అయిన శివుడు నాట్యం చేస్తుంటే ఆ నాట్యాన్ని చూసి ఆనందించే చైతన్యం ఏమైంది? మళ్ళీ ఆలోచించూడండి. ఇక్కడ ఆ చైతన్యం కూడా ఈశ్వరుడే. ప్రదర్శింపబడే వస్తువులోనే కాకుండా ఆ ప్రదర్శనని దర్శించేవాడిలోనూ ఆ ఈశ్వరుడే ఉన్నాడు. ఇదే తెలియాలి. ఇది ఈ విషయం మనకి ధూర్జటి గారు చాలా చక్కగా ఆవిష్కరిస్తారు. వాగర్థంబులు శ్రోత్రువక్తలు జగద్వంద్యుండు అద్వైత విద్యాగోష్ఠిని పరికింప ఈశ్వరుడే కాదా? మత్ప్రబంధాది పచ్చాగణ్యార్గుడు వేరొకండు కలడా అని రాస్తారు తన కాళహస్తి మహాత్మ్య అనే ప్రబంధానికి ప్రారంభంలో. వాగర్థంబులు శ్రోత్రువక్తలు, వాక్కు అర్థం, వినేవాడు చెప్పేవాడు, వీళ్ళందరూ రెండుగా కనిపిస్తున్నప్పటికీ కూడా అద్వైత విద్యాగోష్ఠిని పరికింప ఈశ్వరుడే కాదా? ఈ రెండు కూడా ఆలోచిస్తే ఒకడేనయ్యా అని చెప్పారు. అక్కడ ఉన్నవాడు వాడితో మనం పూర్తి ఆనందం ఎప్పుడు అనుభవించగలం? వాడు ఏదో ఏది ప్రదర్శిస్తున్నాడో అది పరిపూర్ణంగా మనలో అందినప్పుడే వాడు ఆనందంతో సమానంగా మనం పొందగలం. అప్పుడు ఏమైంది? రెండు ఏకమైపోయాయి. అందుకు సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమః. సభలలో ఉన్నవాడు సభాపతులుగా ఉన్నటువంటి పరమేశ్వరునికి నమస్కారం. ఇక్కడ మీరు పరిశీలించినప్పుడు మనం ఎన్ని రకాల వ్యవస్థలు ఏర్పరచుకున్నా ఈ వ్యవస్థలన్నిటి మూల వ్యవస్థ ఈశ్వర వ్యవస్థ ఒకటి ఉంది విశ్వంలో. దాని యొక్క ప్రభావం చేతే మానవుల బుద్ధులు పనిచేస్తూ ఉంటాయి. మంచి మేడ కట్టాడు, అద్భుతమైన బిల్డింగ్ కట్టాడు, చూడ్డానికి చాలామంది వెళుతూ ఉంటారు. కానీ ఈ అద్భుతమైన ఇంజనీరింగ్ స్కిల్ అనేటువంటిది మనిషిలో మనం చూసాం చాలా గొప్పగా ఉంది అంటున్నాం. అంటే మనుషులం కనుక మనుషుల ఇంజనీరింగ్ స్కిల్ని మెచ్చుకుంటున్నాం. కానీ మనకు చూడడం చేతనైతే ఒక సాలెగూడు చేసే ఇంజనీరింగ్ స్కిల్ చూడండి, ఒక గిజిగాని గూడు దానిలో ఉన్న ఇంజనీరింగ్ స్కిల్ చూడండి. ఆ ఇంజనీరింగ్ స్కిల్ ఎవరికైనా ఉందా ఆలోచించండి. అంటే సృష్టిలో ప్రతిభ మేధ మనసొత్తే అనుకుంటున్నాం, మనల్ని మించి ఒక చిన్న కీటకంలో ఉంది. ఇంకా బయట రాళ్ళు సిమెంటు మనకు అవసరం, అది కేవలం నోటి నుంచి వచ్చే దారంతోనే ఎంత గట్టిదైనా అల్లుతుంది. ఎక్కడెక్కడో ఉన్న చిన్న చిన్న గడ్డి ముక్కల్ని తీసుకొచ్చి ఆ గిజగాని కూడా అంతుపట్టని విధంగా అల్లి అందులో కూర్చుని అదంతా చేసింది. కనుక స్కిల్ అనేటటువంటిది విశ్వాన్ని పరిశీలించితే అన్ని చోట్ల కనిపిస్తుంది. ఈ స్కిల్స్ని చూస్తే ఇన్ని స్కిల్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చాయో వాడెంత స్కిల్ఫుల్ మ్యానో అర్థమవుతుంది. శక్తి, ఆ స్కిల్ నైపుణ్యములన్నిటికీ శక్తిమంతుడైన ఆ పరమేశ్వరుడే హేతువు. అందుకు విశ్వంలో ఉన్న ఈ ఈశ్వర వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ నుంచే మనకు ఏదైనా భావం వస్తుంది. సభలు పెట్టాలి అనే ఆలోచన మనకు ఎందుకు వచ్చింది? ఇవన్నీ మనం చింతన చేయాలి. అంటే ఈశ్వర చైతన్యమే మనలో ఉంది కనుక ఆ వ్యవస్థలో ఉన్న బుద్ధులే మనకు పుడుతూ ఉంటాయి. అలాగే చేస్తూ ఉంటాం మన స్థాయిలో. మనం చిన్నపిల్లలు చూడండి, వంట వండుకుంటున్నామని వంట వండుకుంటుంటారు. అంటే వాళ్ళలో అప్పుడే వంట వండే నేచరు, కలిసి తినే నేచరు ఇవన్నీ వచ్చేసాయి. అది వాడు ఈ విధంగా ప్రదర్శిస్తున్నాడు, తర్వాత అది పెద్దగా బయటపడుతుంది. ఆ విధంగా ఇసుగుళ్ళు కట్టుకోవడం ఇవి ఎవరి స్థాయిలో వాడు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఈశ్వర వ్యవస్థని మన నుంచి ప్రదర్శిస్తూ ఉంటాం. ఇది కొంచెం తాత్వికంగాను కొంచెం వైజ్ఞానికంగా ఆలోచిస్తే మనకు అర్థమయ్యేటటువంటి విషయం. అలాగే సభలు ఏర్పరచడం, ఆ సభల్లో ఒక పతి ఉండడం, ఇవి ఆలోచిస్తే సభ అంటే ఏమిటి, సభాపతి అంటే ఏమిటో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. దాన్ని ఒక్కసారి చిదంబర క్షేత్రానికి వెళదాం. ఇక్కడే ఆవిష్కరించబడుతుంది. చిదంబర క్షేత్రం గురించి చెప్తూ మనకి శాస్త్రముల్లో కైవల్య పట్టణాల్లో ఒకటిగా చిదంబరాన్ని చెప్పారు. దానికి వ్యాఘ్రపురం అని పుండరీకపురం అని పేరు. పుండరీకం అంటే పద్మం, పృత్పుండరీకం విరజం విశుద్ధం అని ఉపనిషత్తే చెప్పింది కదా. హృదయ పుండరీకపురమే చిదంబరం. దానిలో ఏముందయ్యా అంటే ఏమీ లేదు. ఏమీ లేదని ఎలా అంటావు? చిత్ ఆకాశం, చిన్మయమైన ఆకాశం ఉన్నది. చిన్మయాకాశానికి మూలమైన సత్వదార్థం అందులో ఉంది. అతడే ఈ చిదాకాశాన్ని వ్యాప్తి చేసినటువంటి వాడైన నటరాజు. అది చిదంబరం. అది ఎక్కడున్నది? హృద్దేశే. ఆయన చెప్పుకున్నాడు, హృద్దేశే అర్జున తిష్ఠతి. ఈ చిదంబరం మనకు తెలియాలి అంటే ఆ లోపల దాకా వెళ్ళేటప్పుడు ఎన్నెన్ను బయట ఉన్నాయో స్టడీ చేయమన్నాడు. ఇవన్నీ సభలే. ఆఖరికి హృదయంలో ఉన్న ఆ చితాకాశ ఆవరణ కూడా సభే. దాన్ని చిత్సభ అని అన్నారు. అది విశేషం. మనం చిదంబర సభకు వెళ్ళినప్పుడు రాజసభ, కనకసభ, దేవసభ, చిత్సభ మొత్తం ఉన్నాయి. కనకసభ అంటే బంగారు సభ. అటు తర్వాత రాజసభ, రాజులందరూ కూర్చొని చూస్తారు అక్కడ పరమేశ్వరుడి నాట్యాన్ని. వాళ్ళ క్యూ అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ డిఫరెంట్, ఆడియన్స్ కూర్చోవాలి కదా నాట్యం జరిగినప్పుడు. వాళ్ళలోని ఆ విధంగా ఉంటుంది. చక్కగా అలంకరించబడి కనకసభ ఉన్నది. తర్వాత రాజులందరూ కూర్చునేటువంటి చోటు. అటుపై దేవసభ, దేవతలందరూ దర్శించేది. అటుపై చిత్సభ, చిత్సభ లోపల నటరాజు. ఇది ఇవి ఎక్కడున్నాయి పరిశీలించితే భారతీయ క్షేత్ర నిర్మాణాలన్నీ కూడా ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని ఈ క్షేత్రమునందు భాషించే ఈశ్వర చైతన్యాన్ని ఆవిష్కరించుకోవడానికి ఏర్పడినటువంటివి క్షేత్ర వ్యవస్థ అంతా కూడా. మొక్కుకుని ఆ మొక్కు ప్రకారం టిక్కెట్ కొనుక్కుని ఆ క్యూలో 10 మందిని తిట్టుకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొచ్చేసిన మనకు అర్థం కాదు క్షేత్రం అంటే. క్షేత్రాన్ని అధ్యయనం చేయాలి. అలా అధ్యయనం చేసిన వాళ్ళు చాలా గ్రంథాలు రాశారు. ఇటీవలే పాశ్చాత్యులు రాశారు. అదే ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. ఒక ఆయన 1000 పేజీలు గ్రంథం రాశాడు చిదంబరం మీద. ఎవరు రచించారా అని చూస్తే ఒక పాశ్చాత్యుడు ఆయన. అలాగే నటరాజ స్తుతిగా కుంచితాంఘ్రిం భజేహం అనక ప్రాచీన స్తుతి ఉన్నది. ఆ ప్రాచీన స్థుతి కుంచితాంఘ్రి అంటే శివుడు పాదాన్ని ఎత్తి కొంచెం వంచుతాడు ఆ నటరాజస్వామి. ఆ వంచిన పాదం చాలా గొప్పది కదా, వామపాదం అది. ఆ పాదం కైవల్యదాయకం. అది అనుగ్రహం అనే కృత్యానికి సంకేతం. పరమేశ్వరుడు ఆ నటరాజమూర్తిగా ఉన్నప్పుడు ఆ డమరుకం సృష్టికి సంకేతమై, ఆ అభయహస్తం స్థితికి సంకేతమై, ఆ అగ్నిహస్తం సంహారానికి సంకేతమై, ఈ భూమికి ఆంచినటువంటి హస్తం తిరోధాన కృత్యానికి సంకేతమై, ఆ పైకి ఎత్తిన పాదం భూమికి ఆంచిన పాదం తిరోధాన సంకేతమై, పైకి ఎత్తిన పాదం దాన్ని చూపే హస్తం, ఈ రెండు అనుగ్రహ కృత్యానికి సంకేతమని పంచకృత్యాలు నిర్వహించే పరమేశ్వరుడే నటరాజ స్వరూపమని వ్యాఖ్యానం చెప్పారు. అందుకే ఒక్క నటరాజమూర్తిని ధ్యానించితే పంచకృత్య నిర్వాహకుడైన పరమేశ్వరుడు పూర్ణంగా అందులో వ్యక్తమవుతున్నాడు. ఆయన ఒక అగ్నిమయమైన ఆవరణ మధ్యలో ఉంటాడు ఆ నటరాజు. దీని అర్థం ఏమిటంటే లింగమునందు ఉండేటువంటి చైతన్యం. మీరు లింగం చూస్తే ఏమి కదలట్లే, కదలకుండానే కనిపిస్తుంది. కదలకుండా కనిపించే లింగంలో కదులుతూ ఉన్నటువంటి వాడు. అందుకే తన్నైజతి తదైజతి, అది కదలట్లేదు కదులుతోంది అని చెప్పడంలో అంతరార్థం ఉంది. ప్రతి కదలని దానిలోనూ కదిలేవాడు ఒకడున్నాడు, ప్రతి కదిలే దానిలోనూ కదలని వాడు ఒకడున్నాడు. ఇది సృష్టి గురించి మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. కదులుతున్న చక్రంలో కూడా మధ్యలో కదలకుండా ఒకటి ఉంటుంది. అది కూడా కదిలిపోతే బండి నుంచి దూడు ఎప్పుడో పడిపోయేది. కనుక కదిలే దానిలో కదలకుండా ఒకటి ఉంటుంది, కదలని దానిలో కదిలేది ఒకటి ఉంటుంది. ప్రతి దానిలో కూడా ఆ కదిలేది ఉండడం వల్లనే పరిణామం అనేది కనిపిస్తూ ఉంటుంది, మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకే పరమేశ్వరుడు రెండు చైతన్యాలు. స్థాణువు ఆయనే, చైతన్య రూపుడై చలించేది ఆయనే. అందుకే కృత్స్నవీతాయ ధావతే సత్వనాంపతే నమః అని చెప్పుకున్న దాని అర్థం. ఆ మూమెంట్ ఏదుందో ఆ చైతన్యాన్ని నటరాజుగా చెప్పారు. ఇక్కడ మనం పరిశీలించినప్పుడు కనక సభ, కనకం అంటే బంగారం అని అర్థం. సువర్ణము అంటే శుద్ధి చేయబడినటువంటి పవిత్రమైనటువంటి బంగారం ఏదుందో అది. మన శరీరమే కనకసభ కావాలి, రాజసభ కావాలి, దేవసభ అయితే అప్పుడు చిత్సభేశుడు కనిపిస్తాడు మనకి. అది విశేషం. అది ఎలా కావాలంటే సువర్ణం తయారు చేయడానికి ఏం చేస్తాం మనం?
2: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు shaivam.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ shaivam.org. ఓం నమః శివాయ.
3: ఇందులో మనకి మూడు జరుగుతాయి. ఒకటి ధ్యానము, రెండవది యోగము, మూడవది జపం. మూడు కలుస్తాయి. కానీ జపయోగం అనేది క్రమక్రమ స్థాయిల్లోకి మనం తీసుకువెళ్ళగలగాలి. ఆ మాటను ఇక్కడ అంటే ఈ వర్ణన ద్వారా మనకి ఆ యోగ విధానం వ్యాసదేవుడు చెప్పదలుచుకున్నాడు. అందుకే భారతీయ సంస్కృతిలో భక్తి, పూజ, ధ్యానము, తపస్సు అన్ని కలిసే ఉంటాయి, విడివిడి కావు. ఇది గ్రహించవలసింది. పూజలు అక్కర్లేదండి, ధ్యానం చేస్తే చాలంటాడు ఒకడు, ఇంకోటి ఏవి అక్కర్లేదండి, యోగా చేస్తే చాలంటాడు ఇంకొకడు, అసలు ఏవి అక్కర్లేదంటాడు మరొకడు, ఆత్మజ్ఞానం విచారణ చేసుకుంటే చాలని. ఇన్ని మాటలు వినగానే అసలు అన్ని వదిలేయడం బెటర్ అని మనకు అనిపిస్తుంది. కానీ అసలైన అహిందవ ధర్మంలో ఒకదానికొకటి సహకారి, ఇది గుర్తుపెట్టుకుంటే సరే, ఒకదానికొకటి సహకారి, ఒకటి ఇంకో దాంట్లో అన్ని పరిణతిని కలిగిస్తుంది. అందుకు ఇవన్నీ సాధకులకి చాలా పనికొస్తాయని నిన్నటి నుంచి మీకు సాధనాపరమైన అంశం అని చెప్పడం జరుగుతుంది. కనుకనే నాలికని ఎప్పుడైతే పెదవికి తగిలించి, అది దంతాలకు తగిలించి పట్టాడో ఇంకా నాలిక చలించదు, అప్పుడు కేవలం మంత్రం మాత్రం ఉచ్చారణ జరుగుతుంది. ఎలాగో ఏది ఉచ్చరిస్తుందని చెప్పండి అక్కడ, అది మధ్యమంలోంచి పశ్యంతులకి తీసుకెళ్తుందండి. మీరు నోటితో అంటే వైఖరి, మనస్సులోనే అనడం మొదలెడితే అది మధ్యమం, అది క్రమంగా పశ్యంతులకు వెళ్ళి పరావాక్కులోకి తీసుకెళ్ళిపోతుంది. పరావాక్కులోకి వెళ్ళగలిగితే ఇంకేం కావాలి, ఇది పెద్ద అద్భుతమైనటువంటి యోగ ప్రక్రియ. కనుక జపం ద్వారా సిద్ధి ఎలా పొందవచ్చు అంటే ఇది. అలాంటి స్థితిలో ఉన్నారెవరు, వ్యాఘ్రపాద మహర్షి ఆ స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు భూమధ్య స్థానంలో ఆయన ఆ శ్రీమూలనాథ స్వామిని ధ్యానిస్తూ ఉన్నట్ట. కళ్యాణ లక్షణీ దీర్ఘే నాసాగ్రేణ్యస్తలోచన, ఆ చూపు శుభంకరమైన దృష్టిట. ఈ మాట మనకి మహానుభావుడు శ్రీనాథ మహాకవి, భ్రూవికారములేని పొడవు రెప్పలలోన ఘనదృష్టి నాసికాగ్రమున నిలిపి అని వర్ణించాడు. భ్రూవికారములేని పొడవు రెప్పలు, అక్కడ కళ్యాణ దృష్టి అన్నారు. అంటే ముఖం, కొందరు జపం చేస్తుంటే చోళ్ళెం పాపం ఇలా బిగించి చాలా అనీజీగా ఉంటారు, అలా ఉండకూడదండి, ముఖం ప్రసన్నంగా ఉండాలి. ఆ కళ్యాణము అంటే ఇది, ఆ కళ్యాణకరమైనటువంటి దృష్టితో అది నాసాగ్రణ్యస్తలోచన. నాసాగ్రణ్యస్తలోచన అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా నాసాగ్ర దృష్టి అని ప్రత్యేకించి చెప్పాడు. నాసాగ్ర దృష్టి అంటే భూమధ్యం. ఈ భూమధ్యమునందు ఆ పరమేశ్వరుని యొక్క దివ్యస్వరూపాన్ని ధ్యానిస్తున్నాడు. ఆ సమయంలో ఇది పద్మాసనస్థస్య మునే పరమతేజస, అంటే పద్మాసనంలో ఒక చిన్న చిన్న భేదం ఉంది ఇప్పుడు వేసిన ఆసనంలో. అది ఆ వామపాదం పద్మాసన స్థితిలోనే క్రిందికి వచ్చి మూలాధారాన్ని జాగృతి చెందిస్తుంది. ఇది ఆ ప్రక్రియ. ఇలా కూర్చుని ధ్యాన స్థితిలో మొత్తం ఇప్పుడు భంగిమంతా మన కళ్ళ ముందుకు వచ్చింది కదా. ఆ స్థితిలో ఉండగా తస్యైవం వర్తమానస్య కదాచిత్ యోగ వైభవాత్. ఈ విధంగా ఉన్న స్థితిలో ఏనాటి యోగమో ఫలించి. ఈ మాట సరిగ్గా అర్థం కావాలంటే మన శ్రీనాథుడి భాషలోకి రావాలి. ప్రాచీనంబు పచేలిమంబయి అంటాడు ఆయన ఒక చోట. ధ్యానం చేస్తూ ఉన్నట్ట విశ్వనాథ జ్యోతిర్లింగం ముందు, లింగం కనబడుతుంది కానీ ఆయన ముందు కూర్చుని ధ్యానం చేస్తూ ఉండగా ప్రాచీనంబు పచేలిమంబయి, పూర్వజన్మ పుణ్యములు పండి ఒక్కసారి ఆయనకి శివుడు సాక్షాత్కరించాడు అని చూపిస్తున్నారు. అలా ఈయనకి భ్రూమధ్యంలో ఇంతవరకు ధ్యానిస్తున్నది దర్శనమైంది. ఇక్కడ దర్శనం లభించింది. అది కదాచిత్ ఒకనొక యోగ వైభవం వల్ల జరిగింది. అప్పుడు ఆవిరాశి ధృతి స్వచ్ఛే ప్రవృత్తి పారమేశ్వరి. నిజానికి చిదంబర రహస్య గ్రంథంలో శబ్దములన్నీ యోగ శబ్దములండి. కొంచెం సాధనా పథంలో ఉన్న వాళ్ళని హృదయం కుదుపుతాయి ఒక్కొక్క శబ్దం కూడా. ఇదేమిటి ప్రవృత్తి పారమేశ్వరి ఆవిరాసీత్ అన్నాడు ఇక్కడ. అంటే పారమేశ్వరి ప్రవృత్తి ఆవిరాసీత్, పరమేశ్వర సంబంధమైన ప్రవృత్తి అతడికి కలిగింది అన్నారు ఇక్కడ. ప్రవృత్తి అంటే ప్రవర్తించుట అని అర్థం. తన చిత్తవృత్తి అన్నమాట. ప్రవృత్తి అంటే చిత్తవృత్తి పారమేశ్వరమైంది ఇప్పుడు, అంటే పరమేశ్వరమయమైంది ఆ చిత్తవృత్తి. ఆ మనస్సు ఇంకా ఈ లౌకిక స్పృహల్ని విడిచిపెట్టి ఆ పరమాత్మతో తాదాత్మ్యం చెందింది. ఆ సమయంలో ఆ చెందిన వెంటనే అతనికి ఒక దృశ్యం కనబడింది. ఇది ధ్యానం కాదండి, దర్శనం. అది ఎలాంటిది అంటే అత్రాంతరే మహాదేవ శంకర శశిభూషణ సంహృత్య మోహం కృపయా సర్వానుగ్రహక శివ యోగ నిర్ధూత తమసా మునీనాం భావితాత్మనాం దేవదారువనే దివ్యే దర్శయామాస తాండవం. కర్మ పండడం చేత, యజ్ఞములు పండడం చేత, యోగములు పండడం చేత దేవదారు వనంలో మునులకు శివుడు చూపించిన నాట్యం ఆయనకి దర్శనమిచ్చింది అక్కడ. ఆ ఆనంద తాండవ ఎక్కడ, దేవదారు వనంలో ఆయనకి శివుడు చేసిన నాట్యం కొంచెం కనబడి వెంటనే తదిదృక్షా సముద్భూతగాడు ఉత్కంఠాని పీడిత, ఆ నాట్యాన్ని ఇలా కనబడింది ఎప్పుడో ఇంకా చూడాలి అని అనుకుంటూ ఉన్న దశలో ఒక్కసారి అంతర్ధానం అయిపోయింది. ఎంత కష్టపడి ఇన్నాళ్ళు తపస్సు చేస్తే ఆ దివ్యమైనటువంటి శ్రీమూలనాథస్వామి వద్ద ఇంత సాధన చేస్తే ఆ మహానుభావుడికి క్షణకాలం మెరుపు పెరిచినట్టు వెళ్ళిపోయిందండి. దీనికంటే కనబడకుండా ఉండడం మంచిది. ఎందుకు కనబడాలి, వెళ్ళిపోవాలి? ఇది అర్థం కావాలంటే భాగవతం ప్రథమ స్కందంలో నారదుల వారికి జరిగిన అనుభవం తెలుసుకోవాలి. నారదుడు మునులిచ్చినటువంటి మంత్రాన్ని అంటే దాసీపుత్రుడిగా ఉన్నప్పుడు చాలా కాలం సాధన చేయగా ఒక అశ్వత్థ మూలంలో ఇలాగే కూర్చున్నాడు. ఆయన కూర్చుని విష్ణువుని ధ్యానిస్తూ ఉంటే ఇంతవరకు ధ్యానమే, ఇప్పుడు దర్శనం ఏందిట, అది క్షణకాలం మెరిసి వెళ్ళిపోయట. అప్పుడు ఏడవడం మొదలెట్ట. అసలు దర్శనం కాకపోతే వచ్చే ఏడుపు వేరు, దర్శనమై వెళ్ళిపోయిన తర్వాత అస్సలు ఏడుపు ఉంటుందండి. ఎందుకు రుచి మరిగాడనమాట. ఆ దివ్యానుభూతి క్షణకాలం తగిలింది. ఆ బ్రహ్మానుభవం శాశ్వతంగా, అంతవరకు సవికల్పంగా ఉన్నది నిర్వికల్పం కావడం కోసం శాశ్వతంగా అది కావాలని తపన బయలుదేరుతుంది. అప్పుడు ఏడుస్తాడు నారదుడు. అప్పుడు విష్ణువు ఒక మాట చెప్తాడు, ఎందుకు కనబడ్డానో తెలుసా, నా రూపంపై నీకు మరింత తపన పెరిగి ఆ సాధన పండితే అప్పుడు నాలో చేరతావు, అందుకు నీకు తపన పెంచడానికే నేను కనబడ్డాను, ఇది నీ యోగాన్ని నన్ను చేరే వరకు తీసుకువెళ్ళడానికి పనికొస్తుంది అన్నాడు. ఇక్కడ అదే ఇక్కడ జరిగిందనమాట. శివతాండవం చూడాలని మనసులో కోరుకుంది, ఇప్పుడు మెరిసి వెళ్ళిపోయినప్పుడు ఇంకా కోరిక తపస్సు అయిపోయింది. ఇప్పుడు ఇంతవరకు కేవలం ఇంతవరకు నీ పూజ హాయిగా చేసుకుంటూ ఉంటే చాలు అనుకునే వాడికి శివతాండవం చూడాలి అనేది ఇప్పుడు ప్రధానమైన తపస్సు అయిపోయింది. ఆ తపన ఏడవడం మొదలెట్టాడు. స్వామి కనబడి వెళ్ళిపోయావా, తాండవాన్ని నాకు ఆమె మెరిపించి వెళ్ళిపోయావు, అది ఆనంద తాండవం, అది ఆ ఆనంద తాండవాన్ని దర్శించే భాగ్యం నాకు ఇయ్యవయ్యా, అది దారుకావనంలో నువ్వు చేశావు. దారుకావనం ఈ భూమి యందే ఉన్నది, ఎందుకంటే భూమి యందు ఎవరూ నీ తాండవం చూడలేరు అనేది శాస్త్రం చెప్పిన మాట. మరి భూమి యందు దారుకావనంలో వాళ్ళందరూ చూడగలిగారు అన్నావే అని ఎప్పుడైతే రూఢిగా తెలిసిందో, భూమి యందున్న నేను కూడా నిన్ను చూడగలను నాశరాదా, కనుకనే భూమి యందు ఉన్న మునులు దారుకావనంలో నిన్ను చూడగలిగారు గనక నేను నిన్ను చూడగలనేమో, అయితే నేను కూడా దారుకావనంలో ఉండి ఉంటే బాగుండేమో, ఎందుకు ఈ వనానికి వచ్చాను అనుకుని కొంచెం దుఃఖం కలిగిందిట. ఎందుకంటే మా నాన్నగారు నన్ను ఎందుకు ఈ వనానికి పంపారు, దారుకావనానికి ఎందుకు పంపలేదు, దారుకావనంలో ఉంటే ఆ మునులతో పాటు నాకు దర్శనం ఇచ్చేవాడేమో, మా నాన్నగారు నన్ను ఎందుకు ఇక్కడ పంపారు, నాకు యోగం లేదా, అది దర్శించే యోగం లేదా. ఇక్కడ చూడండి ఎన్ని ప్రశ్నలు మనకు వచ్చాయి. ఏం దారుకావనానికి ఇద్దరు వెళ్ళవచ్చు కదా, ఇక్కడ ఎందుకున్నాడు? మనకు ఒక్కొక్కసారి భగవంతుడు మనం తక్కువగా చూశాడు అనుకుంటాం, కానీ ఎంత ఎక్కువగా చూడదలుచుకున్నాడో మనకు తెలియదు. అది ఇక్కడ వెంటనే ఈయన అనుకుంటున్నాడు, దారుకావనంలో ఉండే యోగం నాకు లేదు, ఉండుంటే నేను కూడా ఆ దివ్యమైనటువంటి తాండవాన్ని దర్శించేవాణ్ణి కదా అనే బాధ ఇతరికి కలుగుతున్నది. తస్యత్వనుపలంభేనా దుఃఖితోసౌ ముహుర్ముహు బభూవ సుచిరం తత్ర చింతాకులిత చేత సహా. ఇంకా అక్కడి నుంచి ఎప్పుడూ దుఃఖమే. ఈ దుఃఖం ఇందాక చెప్పినట్టు శివుడి కోసం పడుతున్న దుఃఖం. శివతాండవ దిదృక్ష కారుణ్యమూర్తి రీశానః సాక్షాద్యత్ర మహీతలే తాండవంతనుతే నిత్యం ఆనందాబ్ది సుధాకరం తపసే తద్వనం గచ్చేత్ అసాసిత్వైవ పృచ్ఛతః మూలస్థానం భజస్వేతి పిత్రామే కథితం కుతః. పరమానందాన్ని విజృంభింపజేసేటువంటి తాండవం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళనివ్వకుండా మూలస్థానానికి వెళ్ళమని మా నాన్న నన్ను ఎందుకు ఆదేశించాడో అనుకుంటున్నాడు. ఇక్కడ వాళ్ళ నాన్న ఆదేశించారంటే అర్థం ఏంటి, వాళ్ళ నాన్నకి అలా ఆదేశించే ఆదేశం ఆయన ఇచ్చాడు. ఆయన వెళ్ళమంటేనే ఇది పంపించగలడు, ప్రేరణ ఆయనది. తన్మే మన శివ సంకల్పమస్తు, ఆ సంకల్పం ఆయనది. పైగా ఇక్కడ గొప్ప మాట అన్నాడు, ఆనంద సముద్రాన్ని పొంగించే చంద్రుడు వంటి శివతాండవం అన్నారు. ఎంత చక్కటి మాట చూడండి, ఆనందం అనే సముద్రాన్ని పొంగించే చంద్రుడు వంటిది శివతాండవం. ఎందుకంటే నిండు చంద్రుడు వచ్చినప్పుడు సముద్రం ఎలా పొంగుతుందో శివతాండవం వల్ల పరమానందం అంత పరిపూర్ణంగా లభిస్తున్నది అది చెప్పడం ఇక్కడ. అలాంటి దివ్యమైనటువంటి స్థలానికి నేను వెళ్ళలేకపోయాను అని బాధపడుతూ ఇంకా నిశ్చలంగా తన సాధన మరింత తీవ్రతరం చేయడం మొదలుపెట్టేట. చూసారా ఆ కొద్దిపాటి మెరుపు ఈయనకి ఎంత పనికొచ్చిందో, తపస్సుకు దారితీసింది. శివతాండవం చూడాలనే తీవ్రమైన తపస్సుకి దారి చేసింది. పూజ హాయిగా చేసుకుంటే చాలనుకునే వాడు ఇప్పుడు ఒక స్టెప్ పైకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు, శివతాండవం చూడాలనే తపనలోకి వెళ్ళి తపన తపస్సు అయ్యింది. లోకం కోసం తప్పిస్తే తాపం, లోకేశ్వరుడి కోసం తపిస్తే తపస్సు, ఇది గుర్తుపెట్టుకోండి. మనకు తాపాలు ఎక్కువ కానీ తపస్సులు తక్కువ. ఆయన కోసం తపించితే మనకి తపస్సు అయిపోయింది. కనుక ఈ విధంగా తపస్సు చేస్తున్నాడు. అప్పుడు ఆయనకి ఒక రోజున ఆ తపస్థితులు కొన్ని మాటలు వినబడ్డాయట. చూడండి, నాయన నువ్వనుకుంటున్న దారుకా వనం కంటే గొప్ప తాండవం చేసే చోటు ఒకటి ఉన్నది అనే మాట వినబడింది. చూడండి, ఇది కూడా కనబడలేదు. ఆ చోటు పేర్లు వినబడుతున్నాయట. ఎవరు చెప్పారు తెలుసా? వేదములు మూర్తులు ధరించి చెప్పాడు. ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు. అంటే వేదముల్లో ఆ చోటుకి ఎన్నెన్ని పేర్లు ఉన్నాయో వివరిస్తున్నాడు, వేదములందున్న పేర్లు. ఇప్పుడు ఈ పేర్లు శ్రద్ధగా విందాం. ఈ పేరుల్లో కొన్ని వ్యక్తుల పేరుల్లాగా ఉంటుంది, కానీ ఇదంతా స్థలం పేరే. అంటే ఆ స్థలమే ఒక వ్యక్తిలాగా మనల్ని అనుగ్రహిస్తోందనమాట. ఏమున్నదో ఆ స్థలాది దేవత అనుకోవచ్చు. ఎత్ర నృత్యతి దేవేశ పరమానంద విగ్రహ సర్వమంగళయ సాకం సగణ సర్వదా ప్రభువు తస్య దేశస్య నామాని శృతాని ఏతాని భూతలే. ఇప్పుడు చెప్పే నామాలన్నీ కూడాను కైలాసం గురించి చెప్పట్లేదు. కైలాసం భూతలానికి చెందింది కాదు, ఆ దివ్యమైనది. ఇప్పుడు చెప్పబోతున్నది భూతలమునందు స్వామి తాండవించు చోటు. భూతలమునందు ఇంతవరకు దారుకావనం అనుకున్నాడు కదా, అది కాకుండా మరొకటి ఉందిట. నిజానికి దారుకావనం కంటే గొప్పది. ఎలా అవుతుందో తర్వాత మరో కథలో మనకు తెలుస్తుంది. శివుడే చెప్తాడు, దారుకావనంలో నా తృప్తికరమైన డాన్స్ చేయలేకపోయినాయా అంటాడు. ఎందుకంటే నేను తృప్తిగా చెయ్యబోతే అక్కడ భూమి తట్టుకోలేకపోయింది, అందుకే తగ్గించుకున్నాను అన్నాడు. నేను యాతృప్తిగా చేసుకున్నప్పుడు తట్టుకునే భూమి ఒకటి ఉంది, ఆ భూమిలో ఎప్పుడూ తాండవం చేస్తానని చెప్పాడు. ఇక్కడ ఆ భూమి ఏదో, ఇక్కడ నామాలు వినబడుతున్నాయి ఇతనికి. ఇవి ఎక్కడి నుంచి ఉన్నవి అనేది ఇక్కడ వివరంగా చెప్తున్నారు. ఇది ఈ వచ్చిన నామములన్నీ కూడా ఉక్తాని నియతం వేదైహి ఆగమైహి అఖిలైరపి. ఇవి వేదములందు ఆగమములందు వివరముగా చెప్పబడినవి. వేదములు ఆగమములు రెండెందుకు చెప్పారు? ఆగమము అంటే మంత్రశాస్త్రం, నిగమం ఆగమం, ఈ రెండూ కూడా భారతీయ సంస్కృతికి మూలం. కనుక నిగమాగమముల యందు చెప్పబడ్డ పేర్లుట. దేనికి సంబంధించిన పేర్లు ఇవి? సర్వమంగళయ సగణ సర్వదా ప్రభు యత్ర నృత్యతి. సర్వమంగళ అంటే అమ్మ పార్వతీదేవితో గణములతో కలిసి పరమేశ్వరుడు ఎక్కడ నిత్యము ఆనంద తాండవం చేస్తాడో ఆ చోటుకి సంబంధించిన నామములు వేదముల నుంచి ఆగమముల నుంచి వినబడుతున్నాయి. అవి పరం తత్వం సర్వకామ ప్రదః నిధి అమలం సత్ పరం నిత్యం మహాన్ కోశః హిరణ్మయః.

విష్ణుమ్నాయామ్ ఆత్మజాన సుఖోదయం చిదంబరం స్వముక్తిశ్చాలసద్ బ్రహ్మ సురోత్తమ శక్తిశ్చ మహతీ దివ్యా విపులశ్చ శివాలయః. ఆ క్షేత్రముల పేర్లివి, ఒకటి ఇది గురుస్థానము, తత్వస్థానము, సర్వకామప్రదము. గుర్తుపెట్టుకుంటున్నారు కదా, ప్రతి దానికి పర్యాయ పదాలు అనుకోవద్దు, వాటి అర్థాలు తీస్తే అది అర్థమవుతున్నది. గురుస్థానము, తత్వస్థానము అది పరతత్వస్థానము, కామప్రదము నిధి. కామప్రదము అంటే సర్వకామప్రదము, అన్ని కోరికల్ని తీర్చగలిగేది. నిధి అమలము, సత్, సత్ అంటే శాశ్వతమైన ఉనికి అనర్థం. నిత్యం పరం, మహాకోశము, మహాకోశము హిరణ్మయము అంతఃపురము. ఇదండి అంతఃపురం అంటే, ఇది బహిర్పురం కాదు అంతఃపురం. ఈ పేర్లన్నీ జాగ్రత్తగా రాసుకుంటే ఇవన్నీ లోపల ఒక చోటు ఉంది, దానికి సంబంధించి ఇన్నర్ స్పేస్. ఆ ఇన్నర్ స్పేసే చిత్తాంబరం, అది చెప్పబోతున్నాడు, అదే అసలు రహస్యం. అది ఇన్నర్ స్పేస్, ఆ ఇన్నర్ స్పేస్ ని చూడగలిగే ఔటర్ స్పేసే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి చోటు ఇది చిదంబరం. ఆ చోటు అంతఃపురం, ఆ పేరే ఎంత అందంగా ఉందండి, వివిక్తం. అక్కడ ఎప్పుడు ఒంటరిగా ఉంటట. బాహ్యం ఎప్పుడు అనేకం, అంతర్గతం ఎప్పుడు ఏకమే, అంతర్ముఖం ఎప్పుడు ఏకమే. అక్కడ ఉన్నది ఒక్కడే వివిక్తం, ఏకాంతంలో ఉంటాడు ఆ మహానుభావుడు, ఆ హృదయ గుహలో ఒక్కడే ఉన్నాడు కదా వివిక్తం. అందుకే దాని పేరు పుండరీకం, హృత్పుండరీకం విరజం విశుద్ధం, శాస్త్రం చెప్తున్నది కదా. కనుక పుండరీకం దాన్ని గుహ అని అంటారు, గుహ రహస్యం. దీని నుంచి గుహ్యం అనే మాట కూడా మనకు పుట్టింది. పరాం పరం పుమాంసం నిహితం గుహాయాం అనేటువంటి ఉపనిషద్వాక్యం కూడా ఇక్కడ చెప్పబడుతున్నది. గగనం పరిశుద్ధం పరమాద్భుతం ఉత్తమం సత్యాస్పదం, ఇదే సుషుమ్నకి ప్రధాన కేంద్రము. సుషుమ్నాయాం ఆత్మజ్ఞాన సుఖోదయం, ఇది సుషుమ్నకి కేంద్రమై ఆత్మజ్ఞాన సుఖాన్ని కలిగించినటువంటిది. దీనికి చిదంబరం అని, ముక్తిస్థానమని, శివాలయమని పేర్లున్నాయి. ఇంకా చాలా చాలా నియమాలున్నాయి, నేను ప్రధానమైనవి ఇక్కడ చెప్పడం జరిగింది. దీనికే శివాలయం అని. అదేవిధంగా మనకి శైవ వాంగ్మయంలో, అది ద్రవిడ శైవ సిద్ధాంతంలో చెప్పబడే వాంగ్మయంలో శివాలయం అంటే చిదంబరమే. శివాలయం అనే మాట చిదంబరాన్ని ఉద్దేశించే చెప్పారు ప్రధానంగా. అందుకే దీనికి ముక్తిస్థానమని, చిదంబరమని, శివాలయమని. ఇలాంటి మాటలు ఎన్ని వినబడ్డాయి తెలుసా, మీరు కొన్నే చెప్పారండి అని. కొన్నే చెప్తున్నాను అన్నాడు ఇక్కడే, ఎందుకంటే అన్ని రాయడానికి చోటు లేదుట. ఏతాని చైతన్యాని శృతాన్యేతాని కోటిశ అన్నాడు ఇక్కడ. లెక్కలేని నామాలు వినబడ్డం మొదలెట్టేట. తపస్సమాధిలో ఒక స్థితికి చేరుకున్నప్పుడు దివ్య శబ్దాలు వినబడతాయి, అలాంటి దివ్య శబ్దాలు ఇవన్నీ. కనుక చిదంబరానికి సంబంధించిన పేర్లన్నీ వినబడ్డం మొదలుపెట్టే ఎవరికి, మహానుభావుడు. ఎక్కడుందా అని ఇప్పుడు ప్రశ్న. ఇంతవరకు తెల్లవనం తెల్లవనం అనుకున్నాడు ఈయన, ఇప్పుడు చెప్తున్న పేర్లన్నీ కొత్తగా ఉన్నాయి కదా, ఇవి ఎక్కడున్నాయి అంటే, ఏవ ముక్త పరాశంభోహు నృత్త భూమి సువిస్తృత, ఇది పరశంభువు యొక్క నృత్త భూమి, అదే ఇదమేవా. ఆయన చేసే ఆ సభ, నమసభాభ్య సభాపతిభ్యో నమ, ఆ సభ ఇదే నువ్వున్న చోటే అన్న మాట వినబడిందిట. ఇంకేం కావాలండి, ఇప్పుడు అర్థమైంది నాన్న ఎందుకు పంపాడు ఇక్కడికి, దారుకోవనం కాకుండా ఇక్కడికి ఎందుకు పంపాడు. తథాపి భూతలే శంభోత్తాండవం మునిసత్తమై దుష్టమిత్యవ బుద్ధత్వా తన్మమాప్యత్ర శేత్స్యతి. శివతాండవాల్లో మనకి బ్రహ్మాండాలకి ఆవల మహాకైలాసంలో చేసే తాండవం ఒకటి, ఇది ఈ చక్షువులతో ఎలాగో చూడలేం. భూమి యందు ఆయన తాండవించే చోటు రెండు చెప్పాను, మూడవది నీ హృదయ గుహలో ఆయన చైతన్యాన్ని కలిగించే చోటిది. మూడే శివతాండవ స్థానములు. ఆ పైది ఎలాగో చూడలేం, క్రిందది ఉపాసనతో మాత్రమే చూడగలం. ఉపాసన పండితే అంతర్ముఖ దృష్టి వస్తే లోపలిది కనబడుతుంది. కనుకనే మనం చేయవలసింది ఆ చిదంబర క్షేత్రాన్ని, ఆ పరమేశ్వరుణ్ణి భావనాత్మకంగా మనం ఉపాసన చేయగలిగితే భావాతీత స్థితికి చేరగలుగుతాం. అప్పుడు మన హృదయ గుహలో శివతాండవాన్ని దర్శించగలుగుతాం. అది దర్శించడం కోసం చిదంబర మహాత్మ్యం మనకి ఉపకరించాలి. మొత్తానికి మహానుభావుడికి నామములు వినబడగానే ఒక్కసారి ఆయనకు సంతోషం కలిగి పునః ప్రబుద్ధస్య మునే, అప్పుడు కొంతసేపటికి ఆ సమాధి స్థితి నుంచి బయటకు వచ్చాడు. ఆ వచ్చిన తర్వాత కారుణ్యమూర్తి రీశానహ సాక్షాదత్ర చిదంబరం దశ ఇష్యతి మే దేవ సహాయంచ
సదాశ్యతి. ఇప్పుడు ఆయనకు కలిగిన భావం ఏంటంటే, ఎప్పుడు నాకు దర్శనమిస్తావయ్యా అనే దుఃఖం స్థానంలో ఇప్పుడు మరొక భావం కలిగిందిట. ఏమిటంటే, కారుణ్యమూర్తి అయిన ఈశ్వరుడు ఇక్కడ తన తాండవాన్ని ఎప్పుడో ఒకప్పుడు నాకు చూపిస్తాడు. ఇది కలిగింది దానికి. నిన్న మీకు మాట చెప్పాను, మంత్రసిద్ధి జరిగిందనడానికి మొట్టమొదటి ఉదాహరణ ఏంటంటే, ఇది ఫలిస్తుంది అని అఖండ విశ్వాసం కలగడం. అది కలిగింది అంటే మంత్రసిద్ధి ప్రారంభించింది అని అర్థంట. ఇప్పుడు ఇతరికి కలిగింది, తపస్సిద్ధి వల్ల నేను తప్పకుండా శివుని తాండవాన్ని ఇక్కడ చూడగలను అని. మరొక సూచన ఆయనకు వచ్చినది ఏంటంటే, ఎవరైనా మరొక్కడు నాతో పాటు ఉంటే బాగుండు అనిపించిందండి. చూసారా, ఇది అనిపించవచ్చే నిజానికి ఏకాంతం చాలా మంచిదంటారు. చూసారా, మనం ఒంటరిగా ఉంటే మహాభయం వేస్తుంది, పది మందిలు ఉంటే మరీ భయపడిపోతాం. ఇది ఒక పరిస్థితి. ఒక ఆయన అన్నట్ట, నేనున్నా నీకేం భయం లేదు, అదే నా భయం నాయన అన్నట్టు. వీడు ఏం చేస్తాం, ఉపనిషత్తే చెప్పింది ద్వితీయ ద్వై భయం భవతి, రెండవ దాని వల్ల భయం తప్పదయ్యా అని. రెండవది ఎవరు లేకపోతే భయం అండి అని, అది కూడా ఎవరు వస్తారనే భయం. అప్పుడున్నది అదే కనుక ఇంకో దాని వల్లే భయం. మరి ఏమిటండి ఇలాంటి స్థితిలో ఇతను ఇంకోటి ఇంకోటి కోరుకోవచ్చా అంటే, సత్సంగత్వే నిస్సంగత్వం. ఇది ప్రధానమైనటువంటి కోరిక. ఎప్పుడైనా సాధకుడికి అదే వేవ్ లెంగ్త్, ఇప్పుడు భాషలో చెప్పాలంటే సమాన హృదయం కలిగినటువంటి మరొక సాధకుడు గాని కలిస్తే వాళ్ళ సాధన మరింత అభివృద్ధి చెందుతుంది. కనుకనే ఎప్పుడు మహాత్మును కోరి కోరి మహత్సంగాన్ని కోరుకుంటూ ఉంటారు. సత్సంగం, సత్సంగత్వే నిస్సంగత్వం, అది కావాలి కదండి. కనుక నా సత్సంగం, సత్సంగం. అందుకే మహత్సంగస్థు దుర్లభో అమోఘో అగమ్య అన్నాడు నారదులు వారు. మహాత్ముల సాంగత్యం దొరకడం కష్టం, దొరికితే పోల్చుకోవడం కష్టం, దొరికితే అది వ్యర్థము కాదు. మూడు చెప్పాడు, దుర్లభ దుర్గమహ అమోఘ, మూడు మాట చెప్పాడు. దొరకడం కష్టమండి. ఈ మహాత్ముడికి ఎవరైనా దొరికితే బాగుండు అనిపించింది. అంటే తనలాగే మరో పిచ్చున్న వాడు దొరికితే అది బాగుంటుంది. ఒకే పిచ్చున్న వాళ్ళిద్దరు కలిస్తే భలే ఉత్సాహం. ఆ ఉత్సాహం ఎలాంటిదో మన కృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు, మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ. నాకే చిత్తాన్ని ప్రాణాల్ని అర్పించిన వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటూ మురిసిపోతూ ఉంటారయ్యా అని. మొన్న మనం పంచదశిలోంచి, వేదాంత పంచదశిలోంచి మాటను ప్రస్తావించుకున్న మొదటి రోజు గుర్తుందా? విద్యారణ్యస్వామి వారి

ప్రధానమైనది. ప్రతిదీ సాధనా దృష్టితోనే చెప్తానని మొదటి రోజు మీకు చెప్పాను గనక, కాలక్షేపపు రాయళ్లకు కాదు ఇదంతా కూడా. సాధనా దృష్టి ఉన్న వాళ్ళకే అసలు ఆధ్యాత్మిక ప్రవచనం ఎప్పుడూ కాలక్షేపం కాదు, గుర్తుపెట్టుకోండి. ఏదో కవిత్వాన్ని సంగీతాన్ని వినడానికి వెళ్ళినట్లుగా మనం ఆధ్యాత్మిక ప్రవచనాలకు రావద్దు. రసికత, రసజ్ఞత, వహవా, ముషాయిరాలు కాదు ఆధ్యాత్మికత అంటే. అది అంతర్ముఖం చెయ్యాలి, సాధనలో మనల్ని పరిణితి కలిగించాలి. అప్పుడే చెప్పిన దానికి విన్నదానికి ఫలితం. ఎన్ని కోట్ చేశాం, ఎన్ని పద్యాలు ధాటిగా చదవం, ఇది కాదు ప్రధానమైనది. కనుక్కోవలసిన అంశం ఇది. ఆ తపనతో చెప్పుకుంటున్నా, ఇది కూడా బోధయంత పరస్పరం వంటిదే. అందుకు ఈ విధమైనటువంటి సాధనా పదం ఇంత అవసరం. అందుకు కొంతకాలానికి తిరిగి సర్వశాస్త్ర విశారదుడైనటువంటి పతంజలి వచ్చి ఈయనతో పాటు తీవ్రతర తపం చేశాడయ్యా అన్నట్ట. ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం ఇలాగేనండి, చెప్పు వదిలేశాడు ఈయన. వ్యాస్ మన సనత్ కుమారుడు వెంటనే వ్యాసుడు గట్టిగా అడిగట్ట, చాలా బాగుందయ్యా, కానీ ఆ మహానుభావుడు మనకు తెలిసి పతంజలి అన్నిట్లోని గొప్ప ఆచార్యుడు మనకి. ఒకవైపు వ్యాకరణ శాస్త్రంలో, రెండవ వైపు యోగ శాస్త్రంలో, మూడవ వైపు వైద్య శాస్త్రంలో. చూసారా, మూడింటిలో ఈయన ఆచార్యుట. అందుకు పతంజలిని భారతదేశంలో పుట్టిన ప్రతివాడు ప్రాతకాలం తలంచుకోవాల్సిన ఋషుల్లో ఆయన ఒకడు, గుర్తుపెట్టుకోండి. ప్రాతస్మరణీయుడు. ఇప్పుడు ఆ పతంజలి వేసినటువంటి యోగ శాస్త్రంలో రెండు మూడు ముక్కలు పొక్కుటుకునే ప్రపంచంలో యోగా యోగా అని ప్రారంభించి మనం వ్యాప్తి చేశాం. ఆయన మూడు శాస్త్రాలు ఇచ్చాడు, వైద్య శాస్త్రం, శబ్దశాస్త్రం, యోగ శాస్త్రం. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం దేనికి అంటే మనస్సును శుద్ధి చేసి చిత్తాన్ని ఏకాగ్రపరచడం కోసమే యోగం. అందుకోసం యోగం. కనుక చిత్తాన్ని సంస్కరించడం కోసం యోగ శాస్త్రం, శరీరాన్ని బాగు చేయడం కోసం వైద్య శాస్త్రం, వాక్కుని సంస్కరించడం కోసం వ్యాకరణ శాస్త్రం. చూశారా, అంటే మన త్రికరణాలని సంస్కరించి త్రికరణ శుద్ధిగా పరమేశ్వరుని గ్రహించడం కోసం పనికొచ్చే జ్ఞానం ఇచ్చాడు పతంజలి. ఇది దీని తర్వాత అలాంటి ఆ మహాత్ముడు చెప్పగానే పతంజలిని తలంచుకుంటే చాలు, సాధకులందరూ నమస్కరించుకోవాల్సింది. ఆ మహానుభావుడే కదా యోగ శాస్త్రాన్ని ఇచ్చాడు. అందుకే నమః కాత్యాయన పతంజలిభ్యో మునిభ్యో గురుభ్యో ఋషిభ్యో నమః అని వ్యాకరణ శాస్త్రం, నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యో మునిభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఇది మన సంప్రదాయం. ఇవాళ పతంజలిని తలంచుకునే భాగ్యం మనకు లభించింది. ఆ పతంజలి వచ్చారయ్యా అంటే, పతంజలి ఇలా రాగానే దర్శనమివ్వలే శివుడు. ఆ పతంజలి కూడా వచ్చి వీళ్ళిద్దరు మళ్ళీ తపస్సు చేసేట అక్కడ కూర్చుని. చూడండి, అంత తేలిక ఈశ్వర కృప. అది ఇక్కడ అంత తేలిక అండి. అందుకు ఈశ్వర తాండవ దర్శనం అనేది అంత తేలిక కాదు. అసలు చిదంబర రహస్యం వినడం కూడా అంత తేలిక కాదు. అనేక జన్మల పుణ్యాలు పండితేనే తప్ప అనే మొదటి రోజు వాక్యం గుర్తుంది కదా, నేననలేదు. అది సూత పౌరాణికుడు చెప్పిన మాట అది. ఇంకా ఎందుకంటే మీకు తెలుసో తెలియదో, రేపో మాపో పతంజలికి వ్యాఘ్రపాదుడికి శివుడు ఎలా తన తాండవాన్ని చూపించాడో వర్ణించబోతున్నాం. అంటే మీరందరూ భావనాత్మకంగా దర్శించబోతున్నారు. వాళ్ళు అంత తపస్సు చేశారు, ఇక్కడ మనం హాయిగా కుర్చీల్లో కూర్చుని కాళ్ళు ఊపుతూ వినేస్తున్నాం, దర్శిస్తున్నాం. అంటే పూర్వజన్మ పుణ్యం ఏదో పండితేనే కదా జరుగుతాయి ఇక్కడ. మరి అటువంటిప్పుడు మనం ఇక్కడ కొంచెం ఎంత ఏకాగ్రంగా పెట్టాలి. వాళ్ళంత తపస్సు కాకపోయినా ఎంతో తపస్సు చేస్తే గాని దొరకనిది ఆ తాండవ దర్శనం అనేది. అందుకు ఆయన వచ్చి ఈయనతో పాటు కలిసి, అత్ర తీవ్రతరం తపః కర్తుం ఆజగామ పతంజలిః సర్వశాస్త్ర విశారదః మునిః అన్నారు. కథం అని ప్రశ్నించాడు వెంటనే వ్యాసదేవుడు. ఏ విధంగా వచ్చాడయ్యా అంటే, కథ చెప్తున్నాను వినవయ్యా, పతంజలి ఎలా వచ్చాడో చెప్తాను కానీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది చెప్తున్నాను విన్నాడు. కొంచెం ఇప్పుడు మనం ఇలాగే చిదంబరాన్ని అక్కడే ఉంచి, వ్యాఘ్రపాదుని అక్కడే ఉంచి తిన్నగా వైకుంఠానికి వెళదాం. పదండి, ఎన్ని లోకాలు తిరగచ్చో. క్షీరోదన్వన్ని విస్తీర్ణే లహరీ మాలికాభృతే, అద్భుతమైనటువంటి క్షీరసాగర మధ్యంలో దివ్యమైనటువంటి శ్వేతద్వీపం ప్రకాశిస్తూ ఉన్నది. అందులో దివ్య భవనము. ఆ శ్వేతద్వీపంపై ఫణామణి ప్రభాదీప మాలాపంక్తి సుశోభితే శేతేష్మ శేషశయనే భగవాన్ కమలాపతి. లక్ష్మీపతి నారాయణుడు శేషశయనుడై ఉన్నట్ట. అది యోగ నిద్రలో ఉన్నాడు స్వామి. యోగ నిద్ర గురించి మనం అనేక మార్లు చెప్పుకున్నాం. యోగం అంటేనే జ్ఞానం, జ్ఞానం అంటే మెలకువ. యోగ నిద్ర అంటే మెలకువ నిద్ర రెండు ఉన్నాయట. ఇదేమిటంటే కొంచెం ఆశ్చర్యం, ఉంటే నిద్ర ఉండాలి లేదా మెలకు ఉండాలి? మెలకువతో కూడిన నిద్ర ఉంటుందా? ఉంటుందండి, ఉపన్యాసాల దగ్గర చూడొచ్చు కొందరిని. అలాంటిది ఉంటుందా? అలాంటిది కాదు ఇది, అది తంద్ర అంటారు. కొంతమంది ఆరున్నర నుంచి ఎనిమిది వరకు అదే పని చేస్తారు,
కొందరు అప్పుడప్పుడు మెలకువలు ఉంటూ

0: ఉంటారు. మొదటిది నిద్ర, రెండవది తంద్ర అనమాట. అదృష్టవశాత్తు నాకు అలాంటి శ్రోతలు కనబడలే, చాలా సంతోషం. సరే, యోగ నిద్ర వేరు. పూర్తి జ్ఞానముతో, ఏ జ్ఞానం, సమస్త విశ్వజ్ఞానంతో కూడి ఉంటాడు, బహిర్ముఖత్వం లేని స్థితి ఇది. అది యోగ నిద్ర. అది అదొక ధ్యాన సంబంధమైన ఒక ప్రత్యేకమైన అవస్థ. ఇప్పుడు యోగ నిద్ర సబ్జెక్ట్ కాదు కనుక నేను ఎక్కువ విస్తారంగా చెప్పట్లేదు, సందేహాలు ఉండకూడదని ఈ విషయాన్ని ప్రస్తావన చేశాను. ఆ స్థితిలో ఆయన శేషశయనుడే ఉన్నాడు. చక్కగా ఆదిశేషువు ఆనందంగా నారాయణ్ణి తన యొక్క ఆ చుట్టలో పెట్టుకుని మురిసిపోతున్నాడండి. జాతు సంత్యజ్యతాం దివ్యాం యోగ నిద్రాం సకారణాత్. హఠాత్తుగా యోగ నిద్రలో ఉన్న స్వామి ఒక్కసారి లేచేట, లేచి మఠం వేసి కూర్చున్నట్ట ఆ దివ్యమైనటువంటి సర్పం మీద. కూర్చోగానే ఉత్థాయత ఆసీన తత్ర దధ్యోచరం ప్రభు. ఆ కూర్చున్నవాడు మళ్ళీ కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలో ఉన్నట్టు, మళ్ళీ హఠాత్తుగా కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ధ్యాన నిరతం ఓఢుం, అలా ధ్యాన నిష్ఠుడైనటువంటి ఆయనని ఓఢుం నశశాక ఫణీశ్వర, ఆ ధ్యాన నిష్ఠుడైన విష్ణువుని మొయ్యలేకపోయేట ఆదిశేషుడు ఒక్కసారి. ఏమిటి ఇంత బరువు అయిపోయాడు స్వామి? రోజు ఈయన అణోరణీయాన్ మహతో మహీయాన్, ఎంత జగద్ధారకుడైన విరాట్ రూపుడైన తన ఎందు హాయిగా తేలిగ్గా పడుకున్నాడు. ఇవాళ బరువు ఎక్కిపోయాడు. ఈ భావం ఏమిటా అనుకుంటూ ఉంటే వాళ్ళ పెద్ద ఆయన ఉదయం పూట ఒక మాట చెప్పారు. నిన్న శివతాండవం గురించి చెప్తూ ఉంటే వాళ్ళు 3 కేజీలు పెరిగానండి అన్నాడు ఆయన. ఓహో, ఇదే అనమాట అనుకున్నాను నేను. ఆయన వస్తే బరువు పెరిగిపోతానండి. బరువు ఎందుకు అయ్యో వచ్చిందంటే ఈయన ఒక ధ్యాన భంగిమలోకి వెళ్ళిపెట్ట, దాంతో బరువు ఎక్కిపెట్ట విష్ణు.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.
2: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurvedam, Madhyandina Shaka, Adhyayam 35.

ప్రజాపతి ప్రజా అభిజత తస్మాదేవయోనే ప్రజాయతే బ్రాహ్మణో దక్షిణత ఉపాసే బ్రాహ్మణో వై ప్రజానాముపద్రష్టా ఉపద్రష్టుమత్తేవ

గర్భబ్రహ్మబుద్ధ బ్రాహ్మణం దక్షిణతో నిజమాచ్యోహేంద్రియాక్షీత ఏద్వై దేవానా పరమంగుత్యం బ్రహ్మ హేక్షతుర్హోదార తదేవ ప్రకాశం గమయతి తదేనం ప్రకాశం గతం ప్రకాశం ప్రజానం గమయతి గర్భస్తంభముగ్రవ్యాజస్తే అగ్నివారేరద్భస్తంభ అగ్నివత్వ్యాజస్తే బ్రాహ్మణో దక్షిణస్తే బ్రాహ్మణో వై ప్రజానా ఉపద్రష్ట ఉపద్రష్టమత్తే వైన

0: క్రూరం కరోజే వాచరేణం క్రూరేణ ప్రవృష్టే సాధగాచ్యమాక్షే.
1: ఓం నమః శివాయ. You are listening to shaivam.org radio, the 24/7 spiritual channel from shaivam.org.

ప్రజహత్యర్ణహస్తం దేక్షిశ్రవాణ సప్తహోదారమ్మదానస్తామీయ సౌజ్యమేవాభ్యతమే.

హేమమింద్రం జనయద్ధమితి హేతపోత్యంత సాంద్రవశ్యన్ సమర్థన్ చాయక్షయతి బ్రహ్మా.

ప్రాజనయన్ చక్రామేతీరో మహాజాయేకే హృదయోగారంజుభుజాన్ ప్రజాపతిర్వేషదుభవతా ప్రజాపతిరే భూత్వా ప్రజాయతే జజనయందమిజయాయ స్వాహే నిర్దహేణ జుభోతి ఆత్మీరవజాయతే.

సంవత్సరస్సు సర్గో లోక సంవత్సర ఏవ్యుప్రతిష్టా సువర్గం లోకమేది హే సువర్ణంగిరసమాదిత్యాన్ పక్ష సద్గోహ్యం వక్ష్యామి ఛందస్సి చంద్ర

0: ఆఫ్ స్టేట్ ది ట్రూ స్టేట్. వ్యస్యతి అస్య ఏనం వ్యస్యతి ఏనం శ్రేయస్ ఫ్రమ్ శ్రేయస్ ఇట్ విల్ ప్రివెంట్ హిమ్ ఫ్రమ్ అటైన్ ది శ్రేయస్ ది అల్టిమేట్ స్టేట్ ది ట్రూత్ స్టేట్. దేర్ఫోర్ అవిరుద్ధ ప్రతిపత్తిర్ న్యాయ శబ్దాది సంప్రయోగ స్వ ఇచ్ఛ ఇది అన్యే. సో అవిరుద్ధ అవిరుద్ధ ప్రతిపత్తి అవిరుద్ధ ప్రతిపత్తి గెయినింగ్ ది నాలెడ్జ్ ఇన్వాల్వింగ్ యువర్ సెల్ఫ్ దట్ in a state which is not contradictory, you can involve yourself with sense organ, there is no trouble with it, because if you are involving the sense organ, if it is not contradictory to the shastra, nyaya shabdadi samprayoga swechha swechya. Here these people say swechya, if you are the involvement in sense organ is not a trouble, if you are doing it, if it is under your control, if you don't want to involve, you release from it. If it is under your control, then there is no problem. This is what some people accept. Raga dvesha bhave sukha dukha shunyam shabda jnanam indriya jahiti kechit. Raga dvesha bhave, raga meaning attachment, dvesha meaning hatred. If you don't have attachment or hatred in the sukha dukha, in the objects, then sukha dukha shunyam, you don't, because of raga you will gain sukha, bliss, happiness, because of desha, hatred, you will gain sorrow. So these two states does not exist when you don't have desire or hatred. Shabdadi jnanam indriya jaya, at that state if you are going to experience the object of world, then there is no trouble, that is called indriya jaya. Some people accept it like that. చిత్త ఏకాగ్ర్యాత్ అప్రతిపతిరేవ ఇది జైగీషవ్య ఆచార్య హీ సేస్ చిత్త ఏకాగ్ర్యాత్ ఇఫ్ యూ హ్యావ్ అటైన్ ది ఫోకస్డ్ మైండ్ బికాస్ ఆఫ్ ది సింగిల్ ఫోకస్డ్ మైండ్ ది నాట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఇంద్రియ జయ బై ఇట్ ఇస్ దిస్ వాట్ యాక్సెప్టెడ్ బై జైగీషవ్య ఆచార్య హూ వాస్ రెఫర్డ్ టు ఇన్ బ్రహ్మసూత్ర ఎక్సెట్రా. తదశ్చ పరమాతు ఇయం వశ్యత యస్ చిత్త నిరోధే నిరుద్ధాని ఇంద్రియాణి. సో అకార్డింగ్ టు శాస్త్రాస్ ఇఫ్ యూ యాక్సెప్ట్ నాన్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది సెన్స్ ఆర్గన్స్, అకార్డింగ్ టు ది శాస్త్ర ఇఫ్ యూ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ నో ప్రాబ్లమ్, ఇఫ్ ఇట్ ఇస్ అండర్ యువర్ కంట్రోల్ దర్ ఇస్ నో ప్రాబ్లమ్. రాగద్వేషాభావ ఇఫ్ యూ హ్యావ్ నో డిజైర్ ఆర్ హ్యాట్రెడ్ టువర్డ్స్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, దెన్ దర్ ఇస్ నో ప్రాబ్లమ్, దట్ ఇస్ వాట్ ఇంద్రియ జయ. Having the single focused mind is what is Chitta Jaya, Indriya Jaya. This is what is different schools of thought on Indriya Jaya. Yadascha, and because of that Chitta, the Indriya Jaya, the sense organ, control of the sense organ, Tadascha Paramatu Iyam Vashyata Yat Chitta Nirodhe Niruddhani Indriyani. So, therefore, this Indriya Jaya, through the control of mind, if the mind is controlled, the sense organs are automatically controlled. So this control over mind through the control of this control over the sense organs through the control of mind is the right ultimate state. Na itara indriya jayavat prayatnakritam upayantaram apekshate yoginah. So if you control the mind, the sense organs are automatically controlled. You don't have to practice some sadhana to control the sense organs. There is no need. If you have controlled your mind, everything is controlled automatically. You don't need to do any more practice to control the sense organs. Sense organs don't function because the mind is the instrument which prompts the sense organ to function. Therefore, there is no function of the sense organ. Iti Patanjale Sankhya Pravachane Yoga Bhashye Sadhana Nirdesho Namaditiya Padaha. So, in Sankhya Yoga, we have come to the end of the second pada, which is called sadhana pada. We will see the tritiya pada, vibhuti pada. Okay. Tapasvadhyaya ishvara pranidhanani kriya yoga samadhi bhavanartha klesha tanukaranarthascha avidya smita raga dvesha vinivesha pancha kleshaha అవిద్యాక్షేత్రముత్తరేషాం ప్రసుప్తతను విచ్ఛిన్న ఉదారాణాం అనిత్యాశ్రీ దుఃఖనాత్మసు నిత్యశుచి సుఖాత్మఖ్యాతిర విద్యా దృగ్దర్శనశక్త్యోరేకాత్మదేవాస్మిత సుఖానుషయీ రాగ దుఃఖానుషయీ ద్వేష స్వరసవాహీ విదుషోపి తథా రూఢోభినివేశ తే ప్రతిప్రసవహేయాః సూక్ష్మాః ధ్యానహేయాస్తద్వృత్తయః క్లేశమూలకర్మాశయో దృష్టాదృష్టజన్మ వేదనీయః సతిమూలే తద్విపాకో జాత్యాయుర్భోగాః తే క్లాదపరితాపఫలాః పుణ్యాపుణ్యహేతుత్వాత్ పరిణామతాపసంస్కారదుఃఖైః గుణవృత్తివిరోధా చ దుఃఖమేవ సర్వం వివేకినః హేయం దుఃఖమనాగతం దృష్టిదృష్ట్యోః సంయోగో హేయహేతుః ప్రకాశక్రియాస్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం విశేష అవిశేష లింగమాత్రాలింగాని గుణపర్వాణి ద్రష్టాదృశిమాత్ర శుద్ధోపి ప్రత్యానపశ్యః తదర్థ ఏవ దృశ్యస్య ఆత్మా కృతార్థం ప్రతి నష్టమప్యనష్టం తదన్యసాధారణత్వాత్ స్వస్వామి శక్త్యోః స్వరూప ఉపలబ్ధిహేతుః సంయోగః తస్య హేతుర విద్యా తదభావాత్ సంయోగాభావో ఆనందదృశే కైవల్యం వ్యకఖ్యాతిరా విప్లవాహానోపాయః తస్య సప్తధా ప్రాంత భూమిః ప్రజ్ఞా యోగాంగ అనుష్ఠానాత్ అశుద్ధిక్షయే జ్ఞాన దీప్తిర్ ఆ వివేక ఖ్యాతే యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయోష్టౌ అంగాని అహింసా సత్యం అస్తేయం బ్రహ్మచర్య అపరిగ్రహ యమాః జాతి దేశ కాల సమయానవచ్ఛిన్నా సార్వభౌమ మహావతం శౌచ సంతోష తప స్వాధ్యాయీశ్వర ప్రణిధానాని నియమాః వితర్క వాదనే ప్రతిపక్ష భావనం వితర్కా హింసాదయః కృతకారితానుమోదిత లోభ క్రోధ మోహపూర్వక మృదు మధ్యాదిమాత్ర దుఃఖ జ్ఞానానంత ఫలాః ఇతి ప్రతిపక్ష భావనం అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధో వైరత్యాగః సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం అస్తే ప్రతిష్టాయాం సర్వగమస్థానం బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభః అపరిగరస్థైర్య జన్మగతంథా సంబోధః శౌచాత్ స్వాంగజుగుప్సా పరైర సంసర్గః సత్వశుద్ధి సోమనస్య ఏకాగ్రి ఇంద్రియ జయాత్మదర్శన యోగ్యత్వాని చ సంతోషాత్ అనుత్తమ సుఖలాభః కాయేంద్రియ సిద్ధి అశుద్ధి క్షయా తపసః స్వాధ్యాయదిష్టదేవతా సంప్రయోగ సమాధిస్థిరీశ్వర ప్రణిధానాత్ స్థితి స్థిరసుఖం ఆసనం ప్రయత్నశైథిల్యానంత సమాపత్తిభ్యాం తతో ద్వంద్వానభిఘాతః తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోర్గతి విచ్ఛేద ప్రాణాయామః సదు బాహ్యాభ్యంతరస్తంభవృత్తిదేశకాల సంఖ్యాభిః పరిదిష్టో దీర్ఘ సూక్ష్మః బాహ్యాభ్యంతర విషయాక్షేపీ చతుర్థః తదక్షీయతే ప్రకాశావరణం ధారణాశ్చ యోగ్యతా మనసః స్వవిషయా సంప్రయోగే చిత్తస్య స్వరూపానుకార ఇవ ఇంద్రియాణాం ప్రత్యాహారః తతః పరమావశ్యతేంద్రియాణాం ఇతి పాతంజల యోగ సూత్రపాఠే సాధన నిర్దేశో నావదతీయః పాదః ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదుచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతిః
1: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.

వీరో అణిహిత సర్గ అపస్ప్రైరాగాయత్సగరస్య బుద్ధాత్ యోక్షేణేవ చక్రీయౌ వృచీభిర్విష్పక్తస్తంభవ్రేచీవీమూతద్యాం ఆత్మా సఖాయ సఖ్యావృత్యు స్త్రీరః పురోచితర్ణవాం జగమ్యాః.